శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై మా ప్రభాత ప్రసార ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్ట్ నెల 31వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఓంకారేశ్వర స్తుతిమాల విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం సూక్తిముక్తావళి. ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో పుణ్యఫలం ఈ అంశం గురించి శ్రీ పి సిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: పుణ్యఫలం, దీన్నే కర్మఫలం అని కూడా అంటారు. మనం అనుకున్నది జరగకపోతే మనలో తీవ్రమైన నిరాశ కలుగుతుంది. ఎన్నో పూజలు చేశాను, ఎంతో జపం చేశాను, కానీ నాకు ఏ సత్ఫలితం కలుగలేదే అని ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఉంటాం. కానీ నిశ్చయంగా మనం ఆలోచిస్తే సత్యం మనకు అవగతం అవుతుంది. ఈ లోకంలో పుణ్యం మూడు రకాలు. అవి ఏవంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, జనపరివారం. ఆరోగ్యంగా మనం ఉన్నామంటే పుణ్యం ఉన్నట్లే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. రెండోది ఐశ్వర్యం. మన జీవితంలో ఎవరిని చేయిచాచి అడగకుండా సరిపడ సంపద ఉంటే పుణ్యం ఉన్నట్లే. మనని అభిమానించే జనపరివారం, 10 మంది మనల్ని అభిమానిస్తూ అందరిలో చక్కగా మనం ఉన్నామంటే అది మనం చేసుకున్న పుణ్యమే. కానీ ఈ మూడు ఒకే వ్యక్తి దగ్గర ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆరోగ్యం ఉన్నవాడికి సంపద ఉండదు, సంపద ఉన్నవాడికి ఆరోగ్యం ఉండదు. ఈ రెండూ ఉంటే అందరూ దూరం అవ్వడం జరుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిమానించే జనపరివారం, ఈ మూడు సమతుల్యంగా ఉన్నవారే భాగ్యవంతులని చెప్పవచ్చును. అయితే మానవులు ఏ కర్మలు ఆచరించాలి, మానవుని జీవన విధానం ఎలా ఉండాలి అనేది శాస్త్రం మనకు మార్గనిర్దేశం చేస్తున్నది. అవి 1 నిత్యకర్మ, 2 నైమిత్తిక కర్మ, 3 ప్రాయశ్చిత్త కర్మ, 4 కామ్యకర్మ, 5 నిషిద్ధ కర్మ. ఈ నిత్యకర్మలు ఒక సరైన విధానంలో మనం ఆచరిస్తే అనారోగ్యాల బారి నుంచి బయటపడవచ్చు. సంధ్యా అహరహ సంధ్యా ముపాసీత అంటే త్రికాలాల్లో స్నానం ఆచరిస్తూ సంధ్యావందనం చేయడం, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, నిత్య పూజ, జపం, ధ్యానం, సూర్యోదయ కాలం, ఆ కాలం నుండి మధ్యాహ్నం వరకు కూడా సూర్యకిరణాలు పెరిగే శక్తి, ఎండ తట్టుకోవడానికి మధ్యాహ్నం కూడా స్నానం చేయాలి, మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు, దానికి తగ్గట్టుగా శరీరం అవడానికి మళ్ళీ స్నానం చేయాలి. త్రికాలాలు ప్రకృతిలో ఉంటాయి కాబట్టి మన శరీరం ప్రకృతిలో భాగం కాబట్టి నియమంగా మనం స్నానం ఆచరించాలి. ఇలా మనం శాస్త్రం చెప్పినట్లు చేస్తే మందులు మింగనక్కర్లేదు. సమయపాలన లేకుండా తినడం అనారోగ్యాలకి కారణం. భగవంతునికి ఎంత పరిశుద్ధమైన ఆహారాన్ని నివేదన చేస్తామో వాటిని మాత్రమే మనం స్వీకరిస్తే అనేక వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. నైమిత్తిక కర్మలు మనం ఆచరించాలి. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల సమయంలో ప్రకృతిలో కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి మనం నైమిత్తిక కర్మలు ఆచరించాలి. పుష్కరాల సమయాల్లో నదీ స్నానం చేయాలి. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు కూడా ఆచరించాలి. ఇక ప్రాయశ్చిత కర్మలు, మనం చేసే పాపాలు మనమే గుర్తించి దానికి ప్రాయశ్చిత కర్మలు ఆచరించాలి. మనం చేస్తున్న పాపాల వలనే జబ్బులు, దుఃఖం ఇవన్నీ కలుగుతున్నాయి. కామ్యకర్మలు అంటే మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి చేసేవే కామ్యకర్మలు. పిల్లలు లేకపోతే పుత్రకామిష్టయాగం, వర్షాలు కావాలి అని యజ్ఞాలు చేయడం, ఇవన్నీ కూడా కామ్యకర్మలని మనం చెప్పుకోవచ్చు. నిషిద్ధ కర్మలు, చేయకూడని పనులు చేయడం, మాంసాహారం తినడం, అబద్ధం చెప్పడం, మద్యపానం చేయడం, దొంగతనం చేయడం, అధర్మం చేయడం, ముఖ్యంగా అన్యాయార్జితం విత్తం సహమూలం వినశ్యతి, ధర్మాధర్మాలనే విచక్షణ లేకుండా మనం ధనం సంపాదిస్తే అది సమూలంగా వంశనాశనం చేస్తుంది. ధర్మబద్ధంగా ధనం సంపాదించి ఆ ధనంతో కొంత దానం చేయాలి, అప్పుడే జీవితం ప్రశాంతంగా నిర్మలంగా సాగుతుంది. లేకపోతే ధనం ఉన్నా కూడా పరిష్కారం కాని జబ్బులు, అనేక సమస్యలతో జీవితం అంధకారం అవుతుంది. ఇక జనపరివారంకి వస్తే మన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులతో ఎంత అవసరం ఉంటే అంతే మాట్లాడడం, ఇతరుల విషయాల్లో

0: అలదోర్చకుండా ఉండడం, మౌనాన్ని ఆశ్రయించడం, ఇలా మనం చేస్తే బంధుగణాలు స్నేహితులు ఉన్నా మనం ఒంటరి ప్రయాణం చేయాలనే స్పృహ కలిగి ఉండాలనేది ప్రధాన విషయం. పుణ్యఫలంగా మనకు లభించే ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మంచి ఆహారాన్ని ఔషధంగా చేసుకోవడం, ధర్మబద్ధంగా సంపాదించిన ధనాన్ని రక్షించుకోవడానికి దాన ధర్మాలు చేయడం, జనపరివారంతో అపార్థాలు రాకుండా మౌనం పాటించాలి, ఇలా వాటిని ఆయుధాలుగా చేసుకుని ఆత్మవిచారణ వైపు ప్రయాణం సాగించాలి. ఇదే మానవుని కర్తవ్యం.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పుణ్యఫలం ఈ అంశం గురించి శ్రీ పి సిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

జొన్న పంటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జొన్న పంట ఖరీఫ్లోనూ రబీలోనూ సాగు చేయటం జరుగుతుంది. జొన్న పండించే ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే, ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చెల్కా నేలలు గల కర్నూలు జిల్లా, మాఘీ ప్రాంతం అంటే నంద్యాల లోయకు చెందిన కర్నూలు కడప జిల్లాలు, ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా. విత్తే సమయం వచ్చేసి ఖరీఫ్లో అయితే జూన్ నెలలో, రబీలో అయితే అక్టోబర్ నెలలో, లేట్ రబీలో అయితే నవంబరు, వేసవిలో అయితే జనవరిలో, ఇలా విత్తే సమయం అన్నమాట. నేలల విషయానికి వచ్చినట్లయితే నల్లరేగడి మరియు తేలికైన ఎర్ర నేలలు అనుకూలం. విత్తనము ఎకరాకు 3 నుంచి 4 కిలోలు అవసరమవుతుంది. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే, కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా 1.5 గ్రాముల టోబీకొనజోల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమితాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. రకాల విషయానికి వచ్చినట్లయితే, హైబ్రిడ్ రకం రకాలలో CSH16 ఈ రకం వచ్చేసి ఖరీఫ్ మరియు మాఘీకి సంబంధించినది. పంటకాలం వచ్చేసి 105 నుంచి 110 రోజులు. దిగుబడి క్వింటాలకు ఎకరాకు 15 నుంచి 17. ఈ రకము బూజు మరియు ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. రెండవదిగా హైబ్రిడ్ రకాలలో చెప్పుకునేది CSH15R. ఇది రబీకి అనుకూలమైనది. పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు. దిగుబడి వచ్చేసి క్వింటాల్ ఎకరాకు 13 నుంచి 14. మొవ్వు చంపు ఈగను, కాండం కుళ్ళును తట్టుకుంటుంది. అలాగే CSH14 ఖరీఫ్కు సంబంధించింది. పంటకాలం వచ్చేసి 95 నుంచి 100 రోజులు. దిగుబడి వచ్చేసి క్వింటాల్కు ఎకరాకు 12 నుంచి 13. ఈ రకము బూజు మరియు ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. తక్కువ వర్షపాత ప్రాంతాలకు అనుకూలమైనది. అలాగే రబీకి సంబంధించి CSV216R, ఇది రబీకి సంబంధించింది. పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు. దిగుబడి వచ్చేసి క్వింటాల్ ఎకరాకు 12 నుంచి 14. గింజ తెలుపు, చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా శ్రీశైల PSV56 రకం, ఇది ఖరీఫ్కు రబీకి అనుకూలమైనది. పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు. దిగుబడి వచ్చేసి

క్వింటాల్ ఎకరాకు 10 నుంచి 12. ఈ రకము గింజ బూజు తెగులును మరియు ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. చొప్ప నాణ్యంగా ఉండి అధిక చొప్ప దిగుబడినిస్తుంది. ఇలాగే కొన్ని రకాలు రబీకి, మాఘీకి, అలాగే ఖరీఫ్కు సంబంధించిన రకాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్పుకున్న ఈ రకాలే కాకుండా ఇంకా కొన్ని రకాలు కూడా ఉన్నవి. అవి వచ్చేసి PSV 1, నంద్యాల తెల్లజొన్న 1, నంద్యాల తెల్లజొన్న 2, నంద్యాల తెల్లజొన్న 3, N13 అంటే ఈ రకం పచ్చజొన్న, N14 ఈ రకము కూడా పచ్చజొన్న. అదేవిధంగా పాలెం 2, ఇది ఖరీఫ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక జొన్న పంటకు సంబంధించి విత్తే దూరం విషయానికి వచ్చినట్లయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 32 నుంచి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, వర్షాధార పంటకు 24 నుండి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును 2 దఫాలుగా విత్తేటప్పుడు మరియు మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. ఇక జొన్న విషయంలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైతే నీరు కట్టాలి. పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో జొన్న, కంది 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. కలుపు నివారణ అంతర కృషి విషయానికి వచ్చినట్లయితే జొన్న విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడిమందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల తడి నేలపై పిచికారీ చేయాలి. జొన్న మల్లె మొలకెత్తిన తరువాత లీటరు నీటికి 50 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ను కానీ 200 గ్రాములు యూరియాను కానీ కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించవచ్చు. లేదా 2,4-D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కూడా మల్లెను నివారించవచ్చు. జొన్న విత్తిన 35 నుంచి 40 రోజులకు జొన్న మల్లె మొలకెత్తుతుంది. జొన్న పంటలో పంట కోత విషయానికి వచ్చినట్లయితే కంకి క్రింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో సున్నపాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తరువాత పంట కోయాలి. ఇక జొన్న పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది కత్తెర పురుగు. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరిగింది. దీని నివారణకు 20 నుండి 30 రోజుల దశలో 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరెక్టిన్ 1500 PPM అనే మందులను 1 లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేయాలి.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో జొన్న పంట సాగు వివరాలు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరలు అభివృద్ధికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పారసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్టులో R&R ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా R&R ప్యాకేజీని ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మురుగుశుద్ధి ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య APTF సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్ధితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం APNRTS వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలకు చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు.

0: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
1: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ, భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా

0: చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:05, సాయంత్రం 7:05, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల గురించి తెలుసుకుంటారు. మరియు ఇలపావులూరి శేషతల్ప సాయి గారి కవితలు, అనంతరం శ్రీ జె చంద్రమౌళి గారి పద్య కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9 గంటలకు తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోనింగ్ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 4:50 సినీ గీతాలు వింటారు. 6:00 తిరిగి 11:00 ఇందులో వార్తలు. 6:20 ప్రాంతీయ వార్తలు. 6:30 సంస్కృతంలో వార్తా ప్రసారం. 6:35 ప్రసార విశేషాలు. 6:35 వేదవ్యాసగారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష.

మరియు తెలుసుకుందాం రండి కార్యక్రమంలో డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం, 10:00 శాస్త్రీయ సంగీతం శ్రీ కేవి కృష్ణ వీణ, కళ్యాణ్ రామ్ మృదంగం విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 పరుగుల తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బెక్ అల్లషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సాంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप
0: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని

0: గుర్తించారు ప్రధానమంత్రి. ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్ కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కీ టెర్రరిజం ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర్ చునౌతి హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్

ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల్ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికి తీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మత్స్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కన్వకేషన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత నెల రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హార్మోజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు, పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సిఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027 జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మరియు ఇలపావులూరి శేషతల్ప గారి కవితలు అనంతరం శ్రీ జె చంద్రమౌళి గారి పద్య కవితలు వింటారు.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు వినండి నేటి మాట శీర్షికన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల గురించి. చూపు మనిషికి లభించిన అద్భుతమైన వరం, కానీ ఈ వరం అందరికీ ఒకేలా లభించదు. చూపు కోల్పోయిన వారి జీవితంలోకి వెలుగును తీసుకురావడానికి నేత్రదానం ఒక గొప్ప మార్గం. చూడడం అనే అనుభూతిని ఎలా వివరించగలం? అందుకే చూపు విలువను మాటల్లో చెప్పడం కష్టం. చూస్తున్నంతకాలం దాని విలువ తెలియకపోవచ్చు, కానీ చూపులేని జీవితాన్ని ఊహించినప్పుడు ఆ విలువ అర్థమవుతుంది. ఒకరోజు మన జీవితం ముగిసిన తర్వాత కూడా మన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు లభించే అవకాశానికి మనం తోడ్పడవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం August 25 నుంచి September 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేత్రదానం గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడం, ఉన్న అపోహలను తొలగించడం, నేత్రదాన ప్రాముఖ్యతను తెలియజేయడం అనేది ఈ నేత్రదాన పక్షోత్సవాల ప్రధాన ఉద్దేశం. ఒక పెద్ద మార్పు ఎప్పుడూ పెద్ద అడుగులతోనే మొదలవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది, ఒక అవగాహనతో మొదలవుతుంది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనలో అలాంటి ఒక మంచి ఆలోచన కలిగించాలి. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం గురించి తెలుసుకుందాం, అవగాహన పంచుదాం, మానవత్వానికి వెలుగు పంచుదాం. మీరింతవరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల గురించి తెలుసుకున్నారు.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుగుల తామరా
8: సై బాల్,
7: బురద పుల్లా
8: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఏలపావులూరి శేషతల్ప గారి కవితలు వింటారు.
1: జీవన పోరాటం. ఈ క్షణానికి ఈ పని చేస్తాను అని మనిషి కాలాన్ని శాసిస్తుంటే, ఈ కాలానికి ఇలా జీవించు అని కాలం జీవుణ్ణి శాసిస్తోంది. ఈ క్షణానికి ఈ పని చేస్తాను అని మనిషి కాలాన్ని శాసిస్తుంటే, ఈ కాలానికి ఇలా జీవించు అని కాలం జీవుణ్ణి శాసిస్తోంది. ఇలా కాలం జీవుల పోరాటంలో చిన్న గుడిసె నుండి చంద్రమండలం దాకా తన విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తూ మానవ జీవనం సాగిపోతోంది. ఇలా కాలం జీవుల పోరాటంలో చిన్న గుడిసె నుండి చంద్రమండలం దాకా తన విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తూ మానవ జీవనం సాగిపోతోంది. యంత్రం మనిషిలా పనిచేస్తుంటే మనిషి యంత్రంలా జీవిస్తున్నాడు. యంత్రం మనిషిలా పనిచేస్తుంటే మనిషి యంత్రంలా జీవిస్తున్నాడు. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానంలో ఉరకలేస్తూ భవిష్యత్తు కోసం తపన పడుతున్నాడు. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానంలో ఉరకలేస్తూ భవిష్యత్తు కోసం తపన పడుతున్నాడు. ఉందో లేదో తెలియని రేపటి కోసం రెప్పలార్పకుండా పనిచేస్తున్నాడు. ఉందో లేదో తెలియని రేపటి కోసం రెప్పలార్పకుండా పనిచేస్తున్నాడు. ఈ యాంత్రిక జీవన గమనంలో మంచితనం మానవత్వం మరుగవుతుంటే బంధాలు అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ యాంత్రిక జీవన గమనంలో మంచితనం మానవత్వం మరుగవుతుంటే బంధాలు అనుబంధాలు బలహీనమవుతున్నాయి. రోజుకో 100 నోటు చాలని తెలిసినా 100 కోట్ల కోసం ఆరాటపడుతున్నాడు. రోజుకో 100 నోటు చాలని తెలిసినా 100 కోట్ల కోసం ఆరాటపడుతున్నాడు. భావితరాల వారిని విలాసాలకు బానిసలుగా చేస్తున్నాడు. భావితరాల వారిని విలాసాలకు బానిసలుగా చేస్తున్నాడు. ఇలా నిరంతర జీవన పోరాటంలో కాలాన్ని జీవుణ్ణి ధనం శాసిస్తోంది. జీవించడం కోసం డబ్బు కావాలి, కానీ డబ్బు కోసం జీవనం కారాదు. అమ్మ కోపం. పుడమి తల్లికి తూట్లు పొడిచి బోలెడన్ని బోర్లు తవ్వి నా భుజశక్తికి జేజేలు పలికాను. పుడమి తల్లికి తూట్లు పొడిచి బోలెడన్ని బోర్లు తవ్వి నా భుజశక్తికి జేజేలు పలికాను. కొండలను బండలు చేసి బండలను శిలల్లా చెక్కి చెట్లను చెక్కలుగా మార్చి ఆకాశ హర్మ్యాలను నిర్మించి నా స్థాయికి నేనే గర్వించాను. కొండలను బండలు చేసి బండలను శిలల్లా చెక్కి చెట్లను చెక్కలుగా మార్చి ఆకాశ హర్మ్యాలను నిర్మించి నా స్థాయికి నేనే గర్వించాను. సమతుల్యం దెబ్బతిని అమ్మ హింసించబడిన రోజు కన్నీరు కార్చిందే తప్ప కొట్టనైనా లేదు, ఆమె అమ్మ కాబట్టి. సమతుల్యం దెబ్బతిని అమ్మ హింసించబడిన రోజు కన్నీరు కార్చిందే తప్ప కొట్టనైనా లేదు, ఆమె అమ్మ కాబట్టి. చిన్ని చేష్టలు చిలిపి చేష్టలై క్రూర చేష్టలుగా మారిన రోజు, మన పాపం పండిన రోజు, మానవుడు దానవుడైన రోజు అమ్మ కన్నీరు రక్త కన్నీరై మన ప్రాణాలను దహించి వేస్తుంది. చిన్ని చేష్టలు చిలిపి చేష్టలై క్రూర చేష్టలుగా మారిన రోజు, మన పాపం పండిన రోజు, మానవుడు దానవుడైన రోజు అమ్మ కన్నీరు రక్త కన్నీరై మన ప్రాణాలను దహించి వేస్తుంది. పుణ్యస్నానాలకు వెళ్ళిన వారు సునామీ స్టేజీ మీద శవాలుగా అలంకరించబడి ఉంటే సముద్ర పడ్డున గులకరాళ్ల బదులు మృతుల గుట్టలు గుచ్చుకుంటున్నాయి. పుణ్యస్నానాలకు వెళ్ళిన వారు సునామీ స్టేజీ మీద శవాలుగా అలంకరించబడి ఉంటే సముద్ర పడ్డున గులకరాళ్ల బదులు మృతుల గుట్టలు గుచ్చుకుంటున్నాయి. కన్న తల్లి కన్నీరు తొడవాలి. ప్రకృతిని ఆరాధించడం మన బాధ్యత కాదు, అది అవసరం అనుకోవాలి. కన్న తల్లి కన్నీరు తొడవాలి. ప్రకృతిని ఆరాధించడం మన బాధ్యత కాదు, అది అవసరం అనుకోవాలి. మన పాలు సాయం అందించి మన పాపాలు కడిగేద్దాం, మన లోపాలను సవరిద్దాం. మన పాలు సాయం అందించి మన పాపాలు కడిగేద్దాం, మన లోపాలను సవరిద్దాం. కనపడుట లేదు. అంగట్లో అందం చుట్టూ తిరుగుతుందో, చికట వ్యాపారాల్లో మునిగి తెలుతుందో, సొసైటీలో స్థాయిని వెతుక్కుంటూ ఎటు వెళ్ళిపోయిందో. అంగట్లో అందం చుట్టూ తిరుగుతుందో, చికట వ్యాపారాల్లో మునిగి తెలుతుందో, సొసైటీలో స్థాయిని వెతుక్కుంటూ ఎటు వెళ్ళిపోయిందో. క్షణక్షణానికి గంట గంటకి తన బుద్ధిని గుణాన్ని మారుస్తూ మనుషులను ఆడిస్తూ అలరిస్తూ ఆపదలో ఉన్న వారిని అనాదరిస్తూ దరిద్రులను ఈసడిస్తూ ఆకలి జీవుల నుండి ఆవలికెళుతూ సంతోషాన్ని వెతుక్కుంటోంది. ఊహల్లో విహరిస్తూ నిజాన్ని నిజంగా నమ్మలేక భ్రాంతిలో బతికేస్తూ మధ్య మధ్యలో ఉన్నానని నిరూపిస్తూ మనిషిని మనిషిగా బతకనీయక జంతువుల క్రూరత్వాన్ని నిర్జీవుల కఠినత్వాన్ని నేర్చుకుంటూ బొమ్మలాటలోని కేతిగాడిలాగా మనిషిని ఆడిస్తూ ఆవహిస్తూ అధికారం చలాయిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ ఏడిపిస్తూ ఏం వగలిపోతుంది. అది మనసై బతికిపోయింది. అది మనసై బతికిపోయింది. మరొకటైతే మర్డర్ చేసేవాడిని రూపురేఖలు ఉంటే వెతక్కొచ్చి మనిషిలో బిగించి మానవత్వపు గమ్మును గుమ్మరించి భవబంధాల గొలుసులతో బలంగా బంధించేవాణ్ణి. భవబంధాల గొలుసులతో

బలంగా బంధించేవాణ్ణి. మనిషిలో మనస్సు కనపడడం లేదు, మనమంతా వెతుకుదాం రండి. మనిషిలో మనస్సు కనపడడం లేదు, మనమంతా వెతుకుదాం రండి. మనిషిలా జీవించాలి. వర్తమానాన్ని భవిష్యత్తు నుండి విధి వేరు చేసిన వేళ, వర్తమానాన్ని భవిష్యత్తు నుండి విధి వేరు చేసిన వేళ, మనుషుల మధ్య దూరం మరింత పెరిగిన వేళ, మనుషుల మధ్య దూరం మరింత పెరిగిన వేళ, భువి నుండి దివికి దీర్ఘ ప్రయాణం సాగిన వేళ, భువి నుండి దివికి దీర్ఘ ప్రయాణం సాగిన వేళ, గతంలో పెంచిన సుందరవనమే మన జ్ఞాపకంగా మిగులుతుంది. గతంలో పెంచిన సుందరవనమే మన జ్ఞాపకంగా మిగులుతుంది. మనం చూపిన మంచితనపు చారికలు మనస్సుల్లో శిలాశాసనాల్లా చెక్కబడతాయి. మనం చూపిన మంచితనపు చారికలు మనస్సుల్లో శిలాశాసనాల్లా చెక్కబడతాయి. మనం వెదజల్లిన చిరునవ్వులు మనోఫలకంపై పతాక శీర్షికలవుతాయి. మనం వెదజల్లిన చిరునవ్వులు మనోఫలకంపై పతాక శీర్షికలవుతాయి. మనం చేసిన పలకరింతలు మనసుల్లో మైలురాళ్లుగా మిగిలిపోతాయి. మనం చేసిన పలకరింతలు మనసుల్లో మైలురాళ్లుగా మిగిలిపోతాయి. బలంగా పాతుకుపోయిన భవబంధాలు వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాయి. బలంగా పాతుకుపోయిన భవబంధాలు వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాయి. మనం నాటిన మల్లె మొక్కలు మనం లేకున్న పరిమళాల్ని మరో తరానికి అందిస్తాయి. మనం నాటిన మల్లె మొక్కలు మనం లేకున్న పరిమళాల్ని మరో తరానికి అందిస్తాయి. ఆపేక్షలు ఆప్యాయతలు అన్నీ బూటకమైతే, ఆపేక్షలు ఆప్యాయతలు అన్నీ బూటకమైతే జనసంద్రంలో ఏకాకులమవుతాము. జనసంద్రంలో ఏకాకులమవుతాము. కారే కన్నీటిలా సాగిపోతాము. అందుకే మనిషిలా జీవించాలి. మనసుల్లో నిలిచేలా జీవించాలి. మానవత్వానికి మరో చిహ్నంగా జీవించాలి. అందుకే మనిషిలా జీవించాలి. మనసుల్లో నిలిచేలా జీవించాలి. మానవత్వానికి మరో చిహ్నంగా జీవించాలి. విలువలు. కణకణ మండే కడుపు నడుగు ఆకలి విలువ తెలుస్తుంది. అన్నం పరమౌషధం. కణకణ మండే కడుపు నడుగు ఆకలి విలువ తెలుస్తుంది. అన్నం పరమౌషధం. కష్టాల కాలవాలమైన ఆడాళ్ల నడుగు కన్నీళ్ల విలువ తెలుస్తుంది. కష్టాల కాలవాలమైన ఆడాళ్ల నడుగు కన్నీళ్ల విలువ తెలుస్తుంది. కన్నీళ్లు చారిత్రక కావ్యాలు. కన్నీళ్లు చారిత్రక కావ్యాలు. రెక్కాడితే కానీ డొక్కాడని వాడి నడుగు రూపాయి విలువ తెలుస్తుంది. రూపాయి మనిషికి సిపాయి. రెక్కాడితే కానీ డొక్కాడని వాడి నడుగు రూపాయి విలువ తెలుస్తుంది. రూపాయి మనిషికి సిపాయి. కాయకష్టం చేసే కూలి నడుగు చెమట విలువ తెలుస్తుంది. స్వేదం శ్రామికుడి నిత్య సుగంధం. కాయకష్టం చేసే కూలి నడుగు చెమట విలువ తెలుస్తుంది. స్వేదం శ్రామికుడి నిత్య సుగంధం. విత్తును విభజించి చూడు రైతు జీవితం విశదమవుతుంది. రైతు పంటకు తండ్రి. విత్తును విభజించి చూడు రైతు జీవితం విశదమవుతుంది. రైతు పంటకు తండ్రి. గింజలు ఉడికించి చూడు గంజి రైతు కోసం ఎగబాకి చూస్తుంది. గంజి రైతన్నకు పరమాన్నం. గింజలు ఉడికించి చూడు గంజి రైతు కోసం ఎగబాకి చూస్తుంది. గంజి రైతన్నకు పరమాన్నం. మనిషిలో మనసును చూడు ఏ మూలో మంచితనం దాగుంది. మనిషికి మంచితనం మకుటం. మనిషిలో మనసును చూడు ఏ మూలో మంచితనం దాగుంది. మనిషికి మంచితనం మకుటం. పరలోక పయనం. నేను ప్రయాణిస్తున్నాను. నాలో నేను నడిచి వెనక్కి పయనిస్తున్నాను. నేను ప్రయాణిస్తున్నాను. నాలో నేను నడిచి వెనక్కి పయనిస్తున్నాను. మానిటర్ లాంటి మనోఫలకంపై జీవితపు స్క్రీన్ జారవిడుస్తూ ప్రతి దశకంపై మౌస్ను ప్రెస్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాను. గడియారంతో గతాన్ని తవ్వే కొలది ఎన్నో సరదాలు సంబరాలు సాహితీ సౌరభాల మైలురాళ్ళు. మరోసారి మౌస్ను క్లిక్ చేశాను. బాల్యం చుట్టూ పెనవేసుకున్న బంగారు బడి జీవితం. సుమధుర సుందర స్నేహ సుగంధం గుప్పు గుప్పున ఘుమాయిస్తుంటే పసందైన పరలోక విహారంలో కేరింతలు కలవరింతలు పలవరింతలు జీవితపు పరమోత్కృష్టమైన ఆనందం అదేనేమో అనిపించింది. సెర్చ్ బటన్ అరగొట్టినా ఆత్మీయతలే కానీ అత్యాచారాలు లేవు. అమాయకత్వమే కానీ మొసపుటు వాసన లేదు. ఆనందపు గడియలే కానీ యాంత్రిక జీవన జడలేదు. ఆ నిష్కపట నిష్కళంక నిర్మల భావాలు చూసి పరలోక పయనంలో లీనమైన వేళ సిస్టమ్ టైమ్ అవుట్ అంటూ అర్ధాంతరంగా అవతలకు నెట్టేసింది. గతం నిజంగా ఓ అద్భుతం. వర్తమానం యాంత్రిక.

0: భవిష్యత్తు ప్రశ్నార్థకం. గతం నిజంగా ఓ అద్భుతం, వర్తమానం యాంత్రికం, భవిష్యత్తు ప్రశ్నార్థకం. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ఇలపావులూరి శేషతల్ప గారి కవితలు విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ జే చంద్రమౌళి గారి పద్య కవితలు వింటారు.
5: ఆంధ్ర గాథావళి క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినటువంటి హాలుని ప్రాకృత గాథాసప్తశతిలోని శ్లోకాలకు తెలుగు స్వేచ్ఛానువాదం ప్రకట

అరణిదోచు వింధ్యపర్వతం మీదుగా సాగిపోయే మబ్బులు కడుపు నిండుగా నీరు త్రాగి గంతులిడుతూ ఉన్న పరిగెత్తున్నటువంటి ఏనుగుల్లా ఉన్నాయంటాడు గాథాకారుడు. స్వచ్ఛమరకతస్థితయైన శంఖమట్లు మధుర జలధర కాసార మధ్యమందు నిశ్చల తపస్సమాధి వినిష్ఠిత గతి జలజపత్రంబుపై కొంగ నిలచచూడు. ఒక కొలంలో తామరాకుపై నించున్నటువంటి కొంగను మరకతం మీద నిలవబెట్టిన తెల్లని శంఖంలా ఉందని ఉపమిస్తున్నాడు గాథాకారుడు. గగన తలము నుండి భువికి దిగు శుకముల పంక్తి చూడంగా కెంపులు పచ్చలు గల కనకహారము గగనాంగి కంఠసీమ నుండి జారెడు రీతిగా నొప్పుచుండే. ఆకాశాన్నించి భూమికి దిగే చిలుకల వరుస ఆకాశమనే స్త్రీ యొక్క కంఠసీమ నుండి జారిపడుతున్న పచ్చలు కెంపులు పొదిగినటువంటి బంగారు హారంలా ఉంది అంటున్నాడు కనక.

పోదు అతని ఛాయ. లోభికి బంగారు కొండంత ఉన్నా కూడా తినలేడు. అదెట్లా అంటే, బాటసారికి నడియండలో తన నీడ తనకు ఉపయోగపడదు కదా. స్పందనములేని గోడపై ప్రతిమలట్లు చేతనైనట్టి సాయం మూసేయకుండ కష్టమున మోము తప్పించు కలులగాక కోమల హృదుల స్నేహంబు కోరవలయు. ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయకుండా గోడ కొట్టిన బొమ్మల్లాగా ఉండేవారిని కాకుండా సున్నితమైన పరోపకార గుణం కలవారిని స్నేహాన్ని ఎప్పుడూ కోరుకోవాలి.

0: అధములైన వారి అక్రమార్జనమును అధములైన వారే అనుభవింత్రు. పృథ్వీయందు చూడ వేప పండ్లనిపుడు కాకి తినును గాని ఘనుడు తినడు. నీచుల యొక్క సంపాదనను నీచులే అనుభవిస్తారు. అది ఎట్లా అంటే వేపకాయలను కాకులే తింటాయి కానీ మనుషులు తినరు కదా. చేయవలసిన దానిని చేయకుంట చేయకూడని దానిని చేయుచుంట అనడు రెండు పనులు చూడ కనక శైలమంత వానిని సైతము అధము చేయు. చేయాల్సిన దాన్ని చేయకపోవడం, చేయవలసిన దాన్ని చేస్తూ ఉండడం, ఈ రెండు పనులు కూడా మేరు పర్వతం అంత వాణ్ణి కూడా అధముణ్ణిగా చేస్తాయి. దుష్ట జనుల మైత్రి తోయమ్ము పై వ్రాత పగిది అనయమ్ము క్షణభంగురమ్ము. శిష్ట జనుల మైత్రి శిలపైన చెక్కిన అక్షరమ్ము ఓలె అక్షరమ్ము. ఫలభరములైన తరువులు వంగినటుల వినయముగనుండు సుజనుండు ధనముకలుగా కలిమిపోయిన తల ఎత్తి నిలచియుండు ఫలరహిత వేళ వృక్షాగ్రభాగమట్లు. అరుణుడస్తమించు తరుణమందున కూడా ఊర్ధ్వగతిని కాంతినొసగుచుండు. అటులే కష్టమందునైనా మానధనుని హృదయసీమ తుంగహిమనగంబు.
1: మీరింతవరకు శ్రీ జే చంద్రమౌళి గారి పద్య కవితలు విన్నారు.
2: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
7: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
11: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
10: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
11: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
10: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
11: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
10: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
11: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
10: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ஆகாஷவாணி மார்க்கபுரம் பாவலஹரி மிருதுமதுர கீதமஞ்சரி. சமயம் திரிகிராணி சம்பதா. நின்ன மன చేతిలో ఉండేది ఈరోజు అది జ్ఞాపకంగా మారుతుంది. ఈరోజు మన చేతిలో ఉండేది రేపటికి కూడా జ్ఞాపకమే అవుతుంది. అందుకే నిన్నటి గురించి బాధపడకూడదు, ఈరోజు కోల్పోకూడదు, రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును వృధా చేయకండి. మరి ఈరోజు భావలహరి కార్యక్రమంలో మీరు

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.

0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎంపై భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి సమయం అందరికీ 24 గంటలే ఉంటుంది. గడియారం ముళ్ళు నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. అలాగే మనం కూడా ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగుదాం. మీరిప్పుడు వినబోయే పాట నువ్వే నువ్వే చిత్రం కోసం శంకర్ మహదేవన్ బృందం పాడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: అమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నారా, లేదా అమ్మతనం గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈరోజు 9:30 అతివలు అభిప్రాయాలు కార్యక్రమంలో కలుసుకుందాం. నేను వినడానికి సిద్ధంగా ఉన్న మరి మహిళలు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండండి.

మీరు వింటున్న ఈ పాట కొత్త బంగారు లోకం చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. సంగీతం మిక్కీజీ మేయర్. సాహిత్యం అనంత శ్రీరామ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే రోజంతా పనిచేయడం కాదండి. అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వడం, విశ్రాంతికి సమయం కేటాయించడం, కుటుంబంతో గడపడం, మనకిష్టమైన విషయాలను నేర్చుకోవడం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే. ప్రతి క్షణం ఓ కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఇదిగో ఇలా రేడియో వింటూ కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆవారా చిత్రం నుండి రాహుల్ లంబియార్, సైంతవి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం మనకు ప్రతిరోజు 24 గంటలు బహుమతిగా ఇస్తుంది. కొందరు దాన్ని విజయవంతంగా మార్చుకుంటారు, మరికొందరు అనుభవంగా మార్చుకుంటారు, కొంతమంది దాన్ని వృధా చేస్తారు. కానీ గడిచిన రోజు మాత్రం అందరి జీవితాల్లో ఒకేలా ఉంటుంది. అందుకే సమయాన్ని గౌరవిద్దాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం. మరి ఇప్పుడు మీరు వినబోయే పాట అతడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సమయం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Indian state broadcaster IRIB reported that the attack killed and wounded several Iranian personnel and civilians. The Larak strike was the first known U.S. attack inside Iran since late July, when President Donald Trump halted a two-week American military campaign linked to the strait. A U.S. official said American forces are monitoring the area closely and remain prepared to protect the free flow of commerce through the Strait of Hormuz. Iran has retaliated with IRGC launching ballistic missiles on the U.S. bases in Jordan in response to the U.S. strike. Iran's Revolutionary Guard said they launched an attack on the King Hussein and Al-Azraq U.S. bases in Jordan using ballistic missiles. The latest development marks a sharp escalation in the confrontation, which had remained relatively calm since June. On to sports. In women's cricket, India began their T20 Asia Cup 2026 campaign in a dominant fashion, beating Thailand by 94 runs in Dubai last night. After posting 159 for the loss of 9 wickets in the stipulated 20 overs, India bowled Thailand out for just 65 in 15.3 overs. Nanapat Konchakorai Khonkai with 41 runs was Thailand's top scorer, but lacked support from the other end as wickets fell at regular intervals. In squash, India's Abhay Singh won the men's singles title at the Tuanku Muriz Trophy 2026 in Seremban, Malaysia yesterday. The top-seeded Abhay defeated third-seeded Henry Leung of Hong Kong, China 3-2 in the final of the PSA Challenger Tour 15 event. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. All the dailies have noticed Prime Minister's visit to the Central Asian country of Uzbekistan. The Hindu headline writes, India-Uzbekistan upgrade ties, agree on uranium deal. The dailies also have an inbox picture of PM Modi being conferred with Uzbekistan's highest honor for foreign leaders in recognition of his leadership and contribution to bilateral ties. PM Modi hails grassroots innovation, anti-drug drive and women's empowerment in Mann Ki Baat program, cites the statesman. As Nepal flood toll mounts, India deploys forensic tunnel rescue teams, notes the Tribune. In a first, railways to build 6 freight lines with private firms using highways hybrid funding model, writes the Indian Express. And finally, Hindustan Times refers to an Army Cheetal helicopter carrying out a daring mission at 18,600 feet in Ladakh to evacuate an injured mountaineer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi arrives in Bishkek on a two-day visit to Kyrgyzstan to attend SCO summit and meet several SCO leaders on the sidelines. Finance Minister Nirmala Sitharaman says India is likely to sustain economic growth rate of 7% or more in financial year 2026-27. Death toll in Nepal flash flood rises to 794, while more than 2,500 people still missing. U.S. forces strike Iranian rocket launchers on Larak Island in Strait of Hormuz. Iran attacks U.S. bases in West Asia in retaliation. And in women's cricket, India beat Thailand by 94 runs in their opening match of T20 Asia Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు.
3: విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సు, ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలు, అవయవ మార్పిడిపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు, బీజేపీ జాతీయ అధ్యక్షుల పర్యటన, విశాఖ రైల్వే స్టేషన్కు నిధులు మంజూరు వంటి అంశాలతో కూడిన ఆగస్టు నెల విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. తొట్లకొండ బౌద్ధ వారసత్వం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో కలిసి తొట్లకొండను సందర్శించిన మంత్రి, ఇది భారతదేశం గొప్ప బౌద్ధ వారసత్వ సంపదకు ప్రతీక అని కొనియాడారు. అలాగే విశాఖపట్నంలోని స్పోర్ట్స్ ఎరీనాను చైనా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇదిలా ఉండగా బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సదస్సులో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీన ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం వారంలో కనీసం ఒకరోజైనా సైకిల్ తొక్కాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో

0: మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అటవీ పర్యావరణ వ్యవస్థలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపాలిటీల్లో 10,200 కోట్ల రూపాయలతో రక్షిత తాగునీటి సదుపాయం కల్పించనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏలో ఈ నెల 22న నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 4,200 కోట్ల రూపాయల అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్తో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అమృత్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశీయ సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలపై అధ్యయనం ఎంతో అవసరమని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖపట్నంలోని 2 నాలెడ్జ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన సంప్రదాయాల విస్తృత పరిధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో విశాఖ రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే టెర్మినల్గా తీర్చిదిద్దేందుకు 299 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనుల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ శాసనసభ్యులు కడబాబు పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్కు అదనంగా మరో 6 ప్లాట్ఫారంలతో పాటు రైల్వే లైన్ల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఆధునిక కోచింగ్ యార్డును కూడా కేటాయించిందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశలవారీగా అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో పివి సింధుతో కలిసి నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 5,935 మంది వివిధ అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయాభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో 10 ఆగస్టున విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ విఈఆర్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధితో పాటు పర్యాటకులను ఆకర్షించేలా మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావాలని బాలసుబ్రహ్మణ్యం సూచించారు. ఇప్పటివరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన యువి భాస్కర్రావు, ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కపురం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ STD కోడ్ 08596, ఫోన్ నంబర్ 2233393.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా

0: దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, నమస్తే అండి.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కర్నూలు జిల్లా గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: హరినాథ్ రెడ్డి గారు బాగున్నామండి. మీరు బాగున్నారా?
3: బాగున్నాం మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశాన్ని చేపందుకు నమస్కారాలు మేడం.
2: థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి?
3: మంజునాథ మేడం సినిమా పేరు.
2: శ్రీ మంజునాథ.
3: అవును మేడం.
2: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
3: ఒక్కడే మంజునాథుడు ఒక్కడనే పాట ఉంటుంది మేడం.
2: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. వినండి. ధన్యవాదాలు.
3: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
2: ఓకే అండి.

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పోలయ్య గారు, బాగున్నామండి. మీరు బాగున్నారా? ఓకే అండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి? ఒరే రిక్షా ఉందండి.
6: నీ పాదం మీద పుట్టుమతనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణము తీర్చుకుంటేనే చెల్లెమ్మ. ఆ పాట వినిపిస్తాను మేడం.
5: ఓకే అండి, బాగా పాడారండి. చెప్పండి.
6: మార్కాపురం అశోక్ గారు, సల్మాన్ రాజు గారు, ముఖ్యంగా డ్రైవర్ బాబు గారు మార్కాపురం జిల్లా నుంచి, అలాగే నల్లబోతు రాడేశ్వర్ గారు, లక్ష్మీ ప్రియాంక గారు, రామయ్య గారు, సర్దార్ బాయ్ గారు, నరేందర్ రెడ్డి, అలాగే దత్తగిరి గారు, వీళ్ళందరి కోసం మేడం. థ్యాంక్ యూ వచ్చాను బాయ్ మేడం. అలాగే మన చల్ల ఎండేశ్వరు సీనియర్ శ్రోత గారి కోసం.
5: ఓకే అండి, మీరు అడిగిన శ్రోతలందరి కోసం మరియు మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో,
3: హలో,
2: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయ్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి? పెళ్లి సందడి నుంచి ఏ పాట అండి? హలో, ఓకే అండి, మీకోసం వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం చల్లా వెంకటేశ్వర మేడం, చేమ కృష్ణ.
0: చెల్లా వెంకటేశ్వర్లు గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి మాట కావాలి?
1: మేడం బంగారు బాబు. మేడం
0: బంగారు బాబు?
1: అవును మేడం.
0: ఓకే అండి, ఆ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: దేవుడు ఎలా ఉంటాడనే ఎవరన్నా అడిగితే మా అన్నలా ఉంటాడనే సాంగ్ మేడం.
0: అది బంగారు బాబునేనా అండి?
1: అవును మేడం, దాంట్లోనే మేడం.
0: ఓకే అండి, ఆ పాట లేదండి, వేరే పాట వినిపించమంటారా?
1: సరే వినిపించండి మేడం. మన పాడే పోలే గారు చెప్పిన శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీకోసం మరియు శ్రోతల కోసం వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన మేడం గారు. సరద గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: పుల్లన్న గారు, బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నారు మేడం గారు.
0: చెప్పండి సార్.
1: చింతామణి, చిత్ర పేరు చింతామణి మేడం గారు.
0: చింతామణి.
1: అందులో అందాల చెందేకి ఆనంద సీమ అని భానుమతి పైన ఉంటుంది మేడం గారు.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: అమ్మ యొక్క గొప్పతనం గురించి లేదా మీరు అమ్మగా ఎటువంటి అనుభూతిని పొందుతున్నారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈరోజు 9:30 అతివలు అభిప్రాయాలు కార్యక్రమంలో ఎస్టీడీ కోడ్ 0859596 ఫోన్ నెంబర్ 2233393కి కాల్ చేసి మీ అనుభూతిని మాతో పంచుకోండి. అతివలు అభిప్రాయాలు. హలో హలో
1: హలో
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: స్వామి మేడం. ఎగపాన చేస్తాం.
0: స్వామి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ఈరోజు
0: సార్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. ఓకే అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో హలో

0: హలో హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా పావని మండలం మేడం.
0: శంకర్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం కింగ్ మేడం, నాగార్జున గారు.
0: కింగ్?
1: అవును.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: టైటిల్ సాంగ్ మేడం, నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అనేది, అడుగుల శబ్దేమో షేకింగ్ అనే సాంగ్ ఉంటుంది మేడం. కేఐజి కింగ్ వస్తున్నాడు కింగ్ అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి.
1: మా లిజనర్స్ వచ్చి మా మిత్రులు అనంతపురం నుంచి పూజారి ధనంజయ సద్దానప్ప గారి కోసం మేడం.
0: ఓకే అండి, మీ మిత్రుల కోసం మరియు మీకోసం వినిపిస్తున్నాం. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామర
4: సై బాల్,
3: బుర్రద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాల్మాన్ గారు బాగున్నారా సార్? కిరాయి రౌడీ.
7: కిరాయి రౌడీ,
6: ఓకే అండి. ఆ చిత్రం నుంచి ఓకే అండి. మీకోసం చెప్పండి. ఓకే అండి, మీరు కోరిన శ్రోతలందరి కోసం మరి మీకోసం వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో,
3: నమస్కారం అండి.
2: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సావన్కర్ గంగాధర్ కుండలవాడి, నాందేడ్ మహారాష్ట్ర.
2: ఓకే అండి, గంగాధర్ గారు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: ఈరోజు జమిని నుంచి సుక్కల్లా ఎక్కేనాడు సక్కనోడి పాట కావాలి మేడం.
2: జమిని?
3: అవును, అంటే మా వ్యవసాయ మార్కెట్ కమిటీలా.
2: ఓకే,
3: కామ్లే వెళ్ళిపోయాడు, ఆ పాట కొంటున్నాం.
2: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. విని
3: మా మిత్రుడు రవీంద్రబాబు, శ్రీహరి, రాజీవ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్, తుకారాం యాదవ్, తనుశ్రీ.
2: ఓకే అండి, మీకోసం మరి మీ మిత్రుల కోసం వినిపిస్తున్నాం. వినండి, ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి మన మహిళా భారతి స్పెషల్ అతివలు అభిప్రాయాలు. మరి అమ్మ యొక్క గొప్పతనం గురించి లేదా మీరు అమ్మగా ఎటువంటి అనుభూతిని పొందుతున్నారో తెలియజెప్పడానికి లేదా మీ అనుభూతిని పంచుకోవడానికి మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ ఎస్టీడి కోడ్ 08596, ఫోన్ నంబర్ 223393.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: అమ్మ ఈ రెండు అక్షరాల్లోనే మనకు ఒక ప్రపంచం దాగి ఉంది. మన మొదటి గురువు అమ్మ, మన మొదటి స్నేహితురాలు కూడా అమ్మే. మనకేదైనా కష్టం వస్తే మన మాట చెప్పకముందే ఆమె అర్థం చేసుకుంటుంది. మరి అటువంటి అమ్మ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మరి అతివలు రెడీగా ఉన్నారా? హలో. హలో, నమస్తే అండి.
3: వందనాలు మేడం, బాగున్నారా?
0: బాగున్నామా అండి. మీరు బాగున్నారా?

మరి ఈరోజు కార్యక్రమం విన్నారా? ప్రోగ్రామ్ మరి చెప్పండి, అమ్మ యొక్క గొప్పతనం గురించి మీరేమనుకుంటున్నారు? అది హలో ఎఫ్ఎం అండి. మీరు మీ అమ్మ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పండి. మీరు అమ్మగా ఎటువంటి అనుభూతిని పొందుతున్నారు మీ పిల్లల గురించి కానీ? ఓకే అండి. మరి మీ అమ్మగారు ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకునేవారా? ఓకే అండి. మరి సరే అయితే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అయిపోయినాయండి.

0: లేదంటే మీరు అమ్మగా ఎటువంటి అనుభూతి పొందుతున్నారో చెప్పగలరా?
1: చెప్పగలను మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: అమ్మ అంటే ఒక నిస్వార్థమైన ప్రేమ, అంటే స్వార్థం లేని ప్రేమ అండి ఆవిడది.
0: అవును,
1: మళ్ళీ అది మనకి మన జీవితానికి మరుపు రానిది. ఒక ఫ్రెండ్ గా, నెక్స్ట్ ఒక అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనకి ఒక దగ్గరగా ఒక అభిమానం అనేది ఉంటుంది మేడం.
0: అవునండి.
1: మళ్ళా మనకి మొదటి గురువు కూడాను అమ్మే.
0: అవును.
1: ప్రేమతో మాట్లాడాలి అనే ఒక చెప్తూ ఉంటుంది. అందరితో అభిమానంగా మనం మాట్లాడాలి. మళ్ళా ఎవరికి కూడాను అన్ని మనకు ఇంటి నుంచి చెప్పాలంటే ఒక కేర్ టేకర్ గా ఆవిడ మనకి చేస్తూ ఉంటుంది.
0: అవునండి. ఇల్లుని సర్దిద్ది చక్కదిద్దేది కూడా అమ్మే కదండి, ఇంటిని చక్కదిద్దేది కూడా అమ్మే కదండి. అవునండి.
1: మానవులనే కదండి ఆ అమ్మ, జంతువులైనా పక్షులైనా ప్రేమ అనేది చాలా గొప్పదండి.
0: అవును.
1: తల్లి తల్లి పిల్లలు అర్థాన్ని కూడా విడది అంటే అవి చూసి ఒక మంచి.
0: అవునండి.
1: అంటే మనం మర్చిపోతాం, అందరం మనం మర్చిపోతాం మాట. ఈవెన్ మానవులు హ్యూమన్స్ అవ్వచ్చు, ఒకరి పెట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ బర్డ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మేడం.
0: అవునండి.
1: పిల్లలకి మనకి ఫస్ట్ గురువు అనేది అమ్మ. తర్వాత మన స్కూల్ జాయిన్ అయినప్పుడు మన గురువు గారు ఉంటారు, మనకి నడక నేర్పించేది చిన్నప్పటి నుండి మోటివేట్ చేస్తూ ఉంటాం.
0: అవునండి అవునండి.
1: అంటే ఫస్ట్ స్టేజ్లోని ఏం చెప్తుంది అమ్మ అనే పదం, అన్ని ఏ పదాలు ఎలా చెప్పాలి ఏంటి అనేది అమ్మ చెప్తూ ఉంటుంది. తర్వాత మనకి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి వచ్చినప్పుడు మన డ్రెస్ ఎటువంటి డ్రెస్ సెన్స్, నెక్స్ట్ నువ్వు ఎలా నడవాలి ఏంటి, ఎవరిని ఎలాగా అభిప్రాయంగా మాట్లాడాలి, గురువుతో ఎలా మాట్లాడాలి అనేది చెప్పుకునేది కూడాను అమ్మేనండి.
0: అవునండి. మరి మీకు మ్యారేజ్ అయిందండి,
1: చెప్పండి.
0: మరి మీరు అమ్మగా ఎటువంటి అనుభూతిని పొందుతున్నారు మామూలుగా?
1: చాలా చాలా అభిమానంగా ఇంకా అది బయటికి
0: మీ అవునండి.
1: ఇలాగ మనం ఇదే కాదు, మన పిల్లల పట్లే కాదు మేడం, ఆటోమేటిక్ గాను బయట వాళ్ళు బా అంటే ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనం అలాగే అభిప్రాయంగా మనం మాట్లాడతామండి. అమ్మ అటువంటి పోస్ట్ అంటారు కొంతమంది. అమ్మ అనేది మనకి ఒక విడదీయరాని బంధువాళ్ళు అది.
0: అవును అవునండి. మరి మీ అమ్మ దగ్గర ఏదన్నా గొప్ప పాఠం నేర్చుకున్నాను, ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అంటే ఏదన్నా ఉందా?
1: ఉన్నది మేడం.
0: ఏం నేర్చుకున్నారు?
1: చిన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నాకు తెలుసు మేడం.
0: ఓకే.
1: చెప్పకుండా అంటే లాంగ్వేజ్ కూడాను అంటే తెలియకుండా అందరికి ఏంటి అలాగా ఎలా మాట్లాడేదాన్ని మేడం.
0: అవునండి.
1: మాట్లాడితే ఒకసారి అలా మాట్లాడాలని లాగి ఒకరి కొట్టారు మేడం అమ్మ.
0: ఓకే.
1: ఎలా మాట్లాడాలి?
0: మీ వాయిస్ కట్ అవుతుందండి, రేడియో దగ్గర ఉన్నారా?
1: లేదు మేడం, నేను బయట ఉన్నాను, బయట వస్తాను.
0: ఓకే ఓకే.
1: అలాగే మాట్లాడాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళ మనసుని మనం రంజన్ చేసినట్టుగా ఉండాలి, కానీ ఏంటి ఈవిడేంటి ఇలా ఉన్నది అనే రకంగా మీరు ఉండకూడదు అనేసి చెప్పారు మేడం అమ్మ.
0: ఓకే అండి. అంతే అండి, అమ్మ అంటే అన్ని నేర్పిస్తుంది, ఏది మంచి ఏది చెడు అనేది అమ్మే కదా చెప్పేది మనకి.
1: నెక్స్ట్ తను ఉన్నప్పుడు అంటే మా మనిషి ఎప్పుడు చేస్తుంది కాదు కదండి, తను ఉండే లోపల నా పిల్లలు ఏమైపోతారు ఏంటి, వాళ్ళకి ఇంకో దగ్గర వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని భావించి, భవిష్యత్తుని భావించి మీరు ఇలా ఉంటారు, మీరు ఇలా ప్రవర్తించాలి, కొంతమంది కొన్ని సందర్భాలు మన చెల్లెల్లో ఉంటారు, వాళ్ళని మనం ఎలాగ బయటకు పడాలి అనేది మీరు చూసుకోవాలి, అంతేగాని ఎలా పెడితే అలాగా మీరు అందరినీ నమ్మించి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకూడదు అని చిన్నప్పుడు నుండి మా అమ్మగారు మాకు బాగా మోటివేట్ చేశారు మేడం. మా ముగ్గురు ఆడపిల్లలు.
0: ఓకే.
1: మా ఆడపిల్లలందరికి అలాగే చెప్పారు.
0: ఓకే.
1: అమ్మ ఎప్పుడైనాను ఎలా ఉండాలంటే వేరు ఇవ్వు ఐ విల్ బి దేర్ అంటే ఆవిడ మనసుకి మనం దగ్గరగా ఉండాలి మేడం.
0: అవునండి. అన్ని షేర్ చేసుకోవాలి.
1: తెలుస్తుంది అమ్మ లేకపోయేసరికి మాకు అమ్మ ఇంటికి ఆవిడ చెప్పిన నడవడికి నేను ఇంతవరకు నేను ఈ రోజు వరకు కొన్ని విషయాలు నేను సక్సెస్ అయ్యింది మేడం.
0: అవునండి. ఓకే అండి.
1: కొన్ని విషయాలు నేను సక్సెస్ అయ్యింది మేడం.
0: ఓకే ఓకే.
1: నెక్స్ట్ మనకి ఏంటి ఆపద్ బాంధవుల కూడా ఆవిడ ఒక్కొక్కసారి ఆపద్ బాంధవుడు అంటే ఆవిడ చెప్పే మాటలు అవన్నీ మనకి ఒక ఆపద్.

0: హలో,
1: నమస్తే. నాగలక్ష్మి కంపెనీ మీటింగ్
0: నాగలక్ష్మి గారు బాగున్నారా అండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి ఈరోజు అంశం తెలుసుకున్నారుగా,
1: ఒకసారి మీ నోట్స్ చెప్తే వింటాను.
0: అమ్మ యొక్క గొప్పతనం గురించి.

0: కనిపిస్తుందండి మేడం.
1: అవునండి. మరి మీ పేరు ఒకసారి చెప్పండి.
0: నా పేరు నాగలక్ష్మి సంత్రీమపుణ్యం.
1: ఓకే, నాగలక్ష్మి గారు చాలా బాగా చెప్పారండి అమ్మ గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: ఓకే, ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హలో హలో హలో నమస్తే అండి.
5: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మార్కాపురం.
1: మార్కాపూర్. మీ పేరండి?
5: మల్లీశ్వరి.
1: మల్లీశ్వరి గారు, మరి విన్నారా కాన్సెప్ట్? మరి అమ్మ గురించి మీరేం చెప్తారు?
5: అమ్మ గురించి అంటే దేవుడే మొదటి స్థానం ఇచ్చాడు మేడం.
1: అవునండి.
5: ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి, మన మన దేహమే, మన అలవాట్లు, మన ఆరోగ్యము అన్ని అమ్మ ఇస్తున్నాయి కదా మేడం.
1: అవునండి.
5: అమ్మ మన తోటే ఉంది కదా మేడం.
1: అవునండి. అమ్మ అమ్మ అంటేనే మనతో ఉంటది ఎప్పటికైనా గాని.
5: అదే మేడం, నేను చెప్తున్నాను అమ్మలోనే ఉంది కదా.
1: అవును,
5: దాన్ని అమ్మ నుంచి వచ్చింది.
1: అవునండి.
5: ఇంకా ఎప్పుడండి మర్చిపోతాం.
1: అవునండి. మల్లేశ్వరి గారు, మీరు కొంచెం రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడతారా? ఓకే ఓకే అండి, చెప్పండి. అవునండి.
5: మన పిల్లలైనా మనం చెప్పినట్టుగా
1: అవునా? అలా అండి, అలానే పెంచాలండి. ఇప్పుడు పిల్లలు చాలా వరకు సోషల్ మీడియా వల్ల కూడా చాలా చెడిపోతున్నారు. అదే విలువలను కోల్పోతున్నారు చాలా మంది కూడా. అమ్మగా మన బాధ్యత ఏం నేర్పియాలి, ఎట్లా ఉండాలి అని చెప్పేది మన బాధ్యతే. ఓకే, మరి అవునండి. మరి అవును అవునండి. మరి మీ అమ్మ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అంటే ఏం చెప్తారు?
5: సంస్కారవంతంగా బతకాలి మేడం.
1: అవును,
5: మనకి బ్రతికి ఉన్నా చనిపోయినా సరే అమ్మ వాళ్ళకి చెట్టు పేరు కాకుండా బతకాలి.
1: ఓకే ఓకే, మల్లీశ్వరి గారు మీరు ఎమోషన్ అవ్వకండి.
5: ఏం చేద్దాం మేడం, విక్టరీ పోయారు మా అమ్మగారు.
1: అవునా, చాలా బాధగా ఉందండి మీరు మాట్లాడుతుంటే. అవునండి, అంతే అండి. మన దగ్గర లేకపోయినా కూడా అమ్మ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయండి ఎప్పుడు కూడాను. అవునండి, అవును ఖచ్చితంగా అండి. మనం ఉన్న రోజులు మన అమ్మ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి, మీరు బాధపడకండి. అవునండి, అవును. మరి మీ అమ్మని చాలా మిస్ అవుతున్నారా? మరి
5: తండ్రి వేరు తల్లి వేరు.
1: అవునండి, అవును. ఓకే,
5: వాళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము అప్పుడు.
1: అవునండి,
5: ఎంత చేసినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము.
1: అవునండి,
5: వాళ్ళకి తగ్గిపోయిన స్థితిలో మేము ధైర్యం అన్ని చెయ్యాలి కూడా.
1: అవును,
5: అది తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని నేను చెప్తున్నా మేడం.
1: అంతే అంతే కదండి, తల్లిదండ్రులే మనకి అన్ని. ఫస్ట్ వచ్చేదంటే తల్లిదండ్రులు, ఆ తర్వాత ఎవరైనా గానీ మన జీవితంలో
5: వాళ్ళకి అన్ని ఉంటాయి మేడం.
1: అవును,

0: gimana pesannya nggak kebudak kali
1: ఓకే ఓకే అండి, అంతే అండి. మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి, ఖచ్చితంగా. అవునండి, అప్పటి ప్రేమలు అప్పటి అభిప్రాయాలు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతున్నాయి అండి పిల్లల్లో కానీ. అవునండి,
0: ఉంటారు మేడం వాళ్ళు.
1: అదే అండి,
0: చేసే ప్రతి పనిలో చూపిస్తుంటారు కూడా.
1: అవునండి, అదే అండి. అందుకనే ఈరోజు మన కాన్సెప్ట్ కూడా ఈరోజు అమ్మ గురించి, అమ్మ యొక్క విలువ గురించి తెలియజెప్పడానికే మన ఈ ప్రోగ్రామ్ అండి.
0: వాళ్ళు చనిపోయాలనుకుంటాం, మనం చేసే ప్రతి పనిలో వాళ్ళు ఎలా చేస్తారనేది వాళ్ళు చూపిస్తూనే ఉంటారు.
1: అవునండి,
0: ఎందుకంటే ఎదుగు అనమాట, మీ అమ్మ ఉంటే ఇలా చేస్తుంది,
1: అవునండి. మీరు చేసే మంచి పనుల్లో ఖచ్చితంగా మీ అమ్మ కనపడుతూ ఉంటారండి. ఓకే అండి, అవునండి. ఓకే మల్లేశ్వరి గారు, మరి మీ అమ్మగారు చేసిన వంటలలో మీకు ఇష్టమైన వంట అంటే ఏం చెప్తారు? బాగా చేస్తుందా? మీరు కూడా చేస్తారా మరి? అంతే, వాళ్ళలో కొంచెమైనా అమ్మ నేర్చుకుంది కదా, ఇది అమ్మకి ఇష్టం కదా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అవునవునండి, అంతే, ఎవరి చేతి రుచి వాళ్ళది ప్రత్యేకంగా ఉంటది. ఓకే అండి,
0: వాళ్ళు చేసిన వంటలు కూడా ఇలా చేస్తారు, ఇలా తిన్నామేమో, ఇలా ఆదరిస్తారు అని అభిమానిస్తారని చెప్తూ ఉంటారు మేడం
1: మాకు. అవునండి,
0: అవన్నీ వింటూ ఉంటారు. మొన్ననే రీసెంట్ గా ఫ్యామిలీ ఇలా బాగా గుర్తొచ్చింది మేడం, పెళ్లి చేస్తే.
1: ఓకే, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ అమ్మాయి కనపడతారండి, అంతే అండి. మంచి చేస్తూ వెళ్ళడమే మన చేతిలో ఉంది, అదొక్కటే. అంతే అండి, అవునండి.
0: డబ్బులు బంగారం
1: అవునండి, వాళ్ళ ప్లేస్ ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. అవునండి, అవునవును, ఖచ్చితంగా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ మల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి.

0: లో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: హలో, హలో, నమస్తే అండి. బాగున్నాం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లీలావతి గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా? అవునండి. సరే, ఈరోజు ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్తారా మరి మీరు మీ అమ్మ గురించి కానీ లేదా అమ్మ యొక్క గొప్పతనం గురించి కానీ చెప్పండి.
6: మా అమ్మ అంటే తినకుండ పెట్టింది మేడం మాకు.
5: అవునండి.
6: తినకుండ పెడితే మా అమ్మకి ఏమైనా తినాలనిపిదేమో మాకు గెడుతుంది అనుకునేది మేడం.
5: ఓకే,
6: ఆ విషయం ఇప్పుడు అర్థమైంది మేడం. పిల్లలకు తలులు ఎందుకు పెడతారు?
5: అవునండి, వాళ్ళ ఆకలితో ఉన్నా కూడా ఫస్ట్ మనం పిల్ల కడుపు నిండిందా లేదా అనేదే చూస్తారు ఫస్ట్.
6: అవును మేడం, అప్పుడు అర్థమయ్యేది కాదు మేడం. మా అమ్మకి ఏమైనా తినాలనిపిదేమో అనుకునేది మేడం నేను.
5: ఓకే,
6: ఈ రోజు మన పిల్లలు అయ్యేసరికి అమ్మ గొప్ప అని.
5: ఓకే, మరి మీ అమ్మ గురించి ఇంకా ఏదైనా నేర్చుకున్నది కానీ ఏదైనా ఉందా?
6: అమ్మ గురించి అంతా అమ్మదే కదా మేడం, అంతా నేర్చుకుంది అంతా అమ్మే కదా మేడం.
5: అవును,
6: మనం చెప్పాలి మేడం, అమ్మ కంటే గొప్పది ఏది లేదు మేడం.
5: అవునండి, ఖచ్చితంగా అది మాత్రం. నాన్న కనపడిని చేస్తారు సహాయం. అమ్మ కనపడుతుంది, అమ్మ ప్రేమ కనపడుతుంది ప్రతి ఒక్క విషయంలో, మనం చేసే ప్రతి విషయంలో కూడా కనపడుతుంది. అవును, ఖచ్చితంగా అండి. సరే అండి, థ్యాంక్ యూ అండి. లీలావతి గారు, థ్యాంక్ యూ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

ఇంతవరకు అమ్మ యొక్క గొప్పతనం గురించి మన అతివలు చాలా చక్కగా చెప్పారు. ఈనాటి అతివలు అభిప్రాయాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే శుక్రవారం మరొక అంశంతో మేము ఉందంటాం. అంతవరకు సెలవు. ఆకాశవాణి మార్కాపురం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

దేశంలోని పల్లె ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధికి హామీ, సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించిన బీబీజీ రామ్జీ పథకం జులై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని శ్రామికులుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందిస్తుంది. ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా ఈ పథకాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. శ్రామికుల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతో పాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పథకం కింద చేపడుతున్న అన్ని పనులు వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచడం ద్వారా గ్రామీణ ప్రజా సంబంధిత పనుల కోసం ఏకీకృత జాతీయ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. ఈ పథకం కింద అన్ని పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రణాళికలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సమీకృతం చేస్తున్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అందించిన రోజువారీ వేతనాల మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పనిదినాల సంఖ్యను పెంచారు. పంటలు నాటే కాలంలోనూ, కోతల సమయంలోనూ వ్యవసాయ శ్రామికులు అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల పాటు

0: విరామం కల్పిస్తారు. ఈ పథకం కింద నిధుల వాటా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలోనూ, ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలోనూ ఉంటుంది. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ పేర్కొన్నారు. గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమంపై తిరుపతిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఇషా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీబీజీ రామ్జీ కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి ఆమె అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో నిర్వహించిన బీబీజీ రామ్జీ పథకం పనుల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు ముందున్న చట్టంలో ఎంజీఎన్ఆర్ చేసే కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఎక్కువగా కనిపించేటువంటి పనులు చేసుకోగలిగాం, భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. ఈ చట్టంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు, దీని ద్వారా ఏం భద్రత ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఇచ్చినప్పుడు 100 రోజులు తీసుకున్నారు. ఈ రోజు 125 రోజులు, అంటే దాదాపుగా 4 నెలలు. మళ్ళీ ఆదివారాలు తీసుకుంటే మనం తీసుకున్నట్టయితే 4.5 నెలల పైనే మనకి పని కల్పించేటువంటి అవకాశం ఇందులో ఉంది. 60 రోజులు కంపల్సరిగా సెలవు ఇస్తే ఆ రోజుల్లో పని పెట్టడం లేకుండా ప్రకటించుకునే హక్కు కూడా ఇచ్చారు. పనులు జరిగే సమయంలో పని కల్పించాలని మీరు అడిగితే దానికి కూడా నిరుద్యోగ భృతి అని చెప్పేసి నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
0: బీబీజీ రామ్జీ పథకం అమలుతో గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, స్థిరమైన ఆదాయ అవకాశాలు పెంచుతూ గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తుందని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం కింద నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో ఒకే రోజు 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. చిత్తూరులోని డ్వామా కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెరువులు, రహదారులు, పంట కాలువల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి బీబీజీ రామ్జీ పథకం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం కీలకమని అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత శ్రామికుల జీవనోపాధి మెరుగుపడేలా ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి కల్పించడం, నిర్ణీత సమయంలో వేతనాలు చెల్లించడం, చెల్లింపులు ఆలస్యమైతే నిబంధనల ప్రకారం పరిహారం అందించడం వంటి అంశాలు బీబీజీ రామ్జీ పథకంలో ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో బీబీజీ రామ్జీ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని కంబాల చెరువు వద్ద నిర్వహించిన బీబీజీ రామ్జీ పనుల కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కె అప్పలనాయుడు, ఎచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరంలో చేపట్టిన ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, శాసనసభ్యులు ఆనందరావు ప్రారంభించారు. ఈ విధానం పారదర్శకతను పెంపొందించి శ్రామికులకు సకాలంలో వేతనాలు

0: అందేలా దోహదపడుతుందని వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నరసన్న చెరువు అభివృద్ధి పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రు పరిశీలించారు. ఈ పథకం కింద పేద కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధి హామీని కల్పించడంతో పాటు గ్రామసభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక బీజీపీపీని పటిష్టంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఉద్యాన పంటలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు రోజుకు 312 రూపాయలు కనీస వేతనంగా అందుతుందని కలెక్టర్ చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం వల్ల పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. పెదకాకని మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ పథకం కింద పనులను కలెక్టర్ పరిశీలించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, శ్రామికులకు ఆర్థిక భరోసా చేకూరుతుందని కలెక్టర్ చెబుతూ, బీబీజీ రామ్జీ పథకం కింద ఏలూరు జిల్లా ముసునూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ, ఈ పథకం కింద 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శాసనసభ్యులు నక్క ఆనందబాబు ప్రారంభించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల మండలం చెరువు గ్రామంలో ఈ పథకం కింద ఫీడర్ కెనాల్లో 1 అడుగు లోతు, 2 మీటర్ల వెడల్పుతో 1 కిలోమీటర్ పొడవున పూడికతీత పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పనులను 250 పనిదినాల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనుల్లో వారు పాల్గొన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని శ్రామికులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీజీ రామ్జీ పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. పథకం అమలు తీరుపై శ్రామికులతో సంభాషించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జోసఫ్ కుమార్ ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. శ్రామికుల కుటుంబాలకు 1 ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పని కల్పించడం జరుగుతుందని ఆయన చెబుతూ, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో ఈ పథకం కింద పనులు నిలుపుదలే చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతుంది. సో దీంట్లో భాగంగా గతంలో ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీబీజీ రామ్జీ కింద మార్చడం జరిగింది. బీబీజీ రామ్జీ ఈ పథకానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా, అంటే ఏ పనులు చేపట్టచ్చు, దీంట్లో ఏ పథకాల ద్వారా మనం ఎలా వర్కులు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ విషయాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీపీస్, జెడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరికి కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరికి కూడా పూర్తిగా అవగాహన కల్పించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో దీంట్లో ప్రధానంగా మనకి ఉపాధి హామీ పథకంలో 266 రకాల వర్కులు ఉంటాయి. ఇప్పుడు మనకి 318 వర్కులతో బీబీజీ రామ్జీ కొత్తగా రూపాంతరం చెంది వచ్చింది. అలాగే మనకి గతంలో 100 రోజులు మాత్రమే ఒక కుటుంబానికి పని ఇవ్వడం ఉండేది, ఇప్పుడు దాన్ని 125 రోజులు పని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బీబీజీ రామ్జీలో అనేక కొత్త విషయాలు మనకి దీని ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి.

0: సో దాన్ని సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ విబీజీ రామ్జీ చట్టం, విబీజీ రామ్జీలో ఉన్నటువంటి అన్ని రకాల పనులు, వాటి వివరాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలా, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలా అనే విషయం గురించి పూర్తిగా వారికి అవగాహన కల్పించేదానికి ఈ శిక్షణా కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది.
1: శ్రీ సత్యసాయి జిల్లాలో మరవపల్లి చెరువు నుంచి చెర్లోపల్లి చెరువుకు వెళ్లే కాలువ పూడికతీత పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ భారత్ జీరామ్జీ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కదిరి, నల్ల చెరువు, ఓబులదేవర చెరువు, రొద్దం వంటి వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని వెంటనే పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై కలెక్టర్ ఏసిరి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద ప్రతిరోజు 35,000 మంది శ్రామికులకు పని కల్పించాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామసభలు నిర్వహించి

0: దేవర చెరువు, రొద్దం వంటి వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని వెంటనే పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై కలెక్టర్ ఏసిరి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద ప్రతిరోజు 35,000 మంది శ్రామికులకు పని కల్పించాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం అమలులో బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సాంకేతికత ఆధారిత ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షణ, మొబైల్ ఆధారిత నివేదికల సమర్పణ, రియల్ టైం డాష్ బోర్డులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు, సామాజిక ఆడిట్ యంత్రాంగ పటిష్టీకరణ కలిసి ఉంటాయి. ఇందువల్ల ఈ పథకాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం గ్రామీణ ఉపాధిని వికసిత్ భారత్ 2047 దార్శనికతతో అనుసంధానిస్తూ జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తోంది. ఈ పథకం శ్రామికుల కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చి పల్లెల సమగ్రాభివృద్ధికి దోహదపడుతోంది. బీబీజీ రామ్జీ పథకం గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి మద్దతునిస్తోంది. పెరిగిన ఉపాధి అవకాశాలతో గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తోందని చెప్పవచ్చు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వనస్థలీపురం సాయినగర్ శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ వీరి కోరిక మేరకు రాబోయే అతిథి కార్యక్రమంలో ఎవరే అత్తగాడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. వేటూరి సాహిత్యం.

0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ప్రేమ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక విజయ్ యేసుదాస్ పాడగా గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సాధారణంగా దేన్నైనా కట్ చేస్తే అది చిన్నదవుతుంది లేదా ముక్కలవుతుంది, కానీ దీన్ని ఎంత కట్ చేస్తే అంత పెద్దదవుతుంది అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరాంగ్ నుంచి వీర రాఘవమ్మ రేఖ సాయిమౌనిక మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన నుంచి హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి నెయిల్స్ ఆర్ హెయిర్ అని పంపించారు. కాదండి, ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌజన్య గారు శుభోదయం అంటూ మట్టి అని పంపించారు. ఇంకొంచెం ఆలోచించండి, దగ్గర వచ్చారు. కొనుగోలు రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి జుట్టు గోల్డ్ అని పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అడిగిన క్వశ్చన్కి గోడ లేదా ఎస్ లాస్ట్లో పంపించారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ విద్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మామ్, ఆన్సర్ ఈజ్ హెయిర్ అండ్ నైల్స్ అంటూ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. కాదండి, ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ నాగేళ్ల విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆశా శ్రీనివాస్ మళ్ళీ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే గొయ్యి అనమాట. గుంతం తవ్వే కొద్దీ అది పెద్దగా అవుతుంది కదా, అలా అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉంటాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉంటాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866-24-8814కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

रेडियो विविध भारती FM 101.3। विंटनारो विविध भारती FM 101.3।

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వాతావరణ సూచన. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం. ఉత్తర కోస్తా ఆంధ్ర యానం అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు ఉండొచ్చు. కోస్తా ఆంధ్ర యానం రాయలసీమ కొన్ని ప్రాంతాలతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 31వ తేదీన అంటే ఈ రోజు ఉత్తర ఆంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు ఉంటాయి. కొన్ని సమయాల్లో గాలివేగం 60 కిలోమీటర్ల/గంట వరకు పెరగవచ్చు. మత్స్యకారులకి ఈ పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాల్లో పేర్కొన్న సమయంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 40 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి, అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉన్నాయి? నేను ఆ క్వశ్చన్కి అడిగాను. చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. 2 చేపలు అంటూ శుభోదయం మేడం అంటూ రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు 8 అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ 3 అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉపలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హర్షిత ఆన్సర్ 7 అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు అన్ని చెరువులోనే అంటూ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజన్య గారు నా ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభోదయం సౌజన్య గారు అంటూ కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరోసారి వినిపించండి అంటూ పంపించారు, చెప్తాను అలాగే ఆన్సర్ కూడా చెప్పిస్తాను. ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, పాపన్పాలెం నుంచి పంపించారు. ఇంకా 3 ఇది కూడా అని అంటున్నా అంటూ పంపించారు సాయి శిరీష తిరుపతి నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్లో పంపించారు కదా అనుకుంటున్నా అని, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా దశగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా పెద్దపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వలీ భాష ఆన్సర్ పంపించారు వీర్కలు

అర్థం కాలేదు. త్రీ అని పంపించారు, ఆ ముందేదో పంపించారు, అదైతే అర్థం కాలే. త్రీ అనేది అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ నా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం అంటూ మహాలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు. అప్పాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ పాల్కుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనేంద్ర కాలనీ గారు నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నారు. ఆన్సర్ ఏంటి అంటే అన్ని చేపలు అక్కడే ఉంటాయి, అంటే 10 చేపలు అక్కడే ఉంటాయి. ఎందుకు అంటే చేపలకి ఈత రాకపోవడం ఏంటి చెప్పండి, చనిపోయినా చెరువులోనే ఉంటాయి, నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి అవి ఎక్కడికి పారిపోవు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అటు ఇటుగా పంపించారు. ఓకే ఎనివే, మరి స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 59 సెకండ్లు అయిపోతుంది. సో ఈనాటి హరివిలకి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి క్వశ్చన్స్తో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి?
1: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని? ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
0: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదేశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని ప్రాంతాలకు తొలిదేశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.9 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాయణ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ, 2026 సర్ ముసాయిద ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోపు పరిష్కరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శ్రీశైలం జలాశయానికి ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 5,075 క్యూసెక్ల ప్రవాహం వచ్చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 872.10 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రం, దేశం సువీక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా థాయిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయిలాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిన్నేత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో

0: డ్రామా, సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీ అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 విద్వార్తి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఏంటి అంటే విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం. మరి ఏంటి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉందట. అది సెప్టెంబర్ 2 లో కంప్లీట్ చేసేసి అక్టోబర్ 2 ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ అయితే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో నివేద పేతరాజ్, ఓకే, అలాగే యవీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య తదితరులు నటిస్తున్నారు అనమాట. మరి నాకు తెలిసి వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతారు. సో ఖచ్చితంగా మరి ఎలాంటి స్టోరీ, అసలు ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది తెలియాలి అంటే అక్టోబర్ 2 అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు నాకు నచ్చే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటు

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the banker to every Indian.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఏంటి అంటే జార్జ్ క్రిష్ అనమాట. ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ చేసేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అసలు ఇంతకీ ఈ జార్జ్ క్రిష్ ఎవరు, అసలు కథ కమామ్ ఇష్యూ ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే మనందరం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఈలోపు అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నేను మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఈ చిత్రంలో అయితే భాగ్యశ్రీ బోర్సేని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తుందన్నమాట. మరి చూద్దాం ఈ జార్జ్ క్రిష్ అనే మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట, సూపర్ హిట్ మూవీ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి, దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే సెప్టెంబర్ 1st వీక్లో విడుదల కాబోతున్న చిత్రాలు ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే చెప్పాను కదా, సెప్టెంబర్ 1st వీక్ లో విడుదల కాబోతున్న చిత్రాల గురించి చెప్తాను అని చెప్పి. మరి ఇంతకీ ఏ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి అంటే, సుమంత్ ప్రభాస్ నటించిన రొమాంచకం అనమాట. సో ఈ రొమాంచకం అనే మూవీ సెప్టెంబర్ 3 రిలీజ్ అవ్వబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన ఐఆమ్ గేమ్, ఎస్ మూవీ నేమే అదనమాట, ఐఆమ్ గేమ్, ఈ మూవీ కూడా సెప్టెంబర్ 3 రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో థియేటర్స్లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 3 అంటే ఇంకా ఒక 3 డేస్లో చూసేయచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ నటించిన రంభా ఊర్వశి మేనక ఈ మూవీ, అలాగే మా రాముడు అందరివాడు. సో ఈ చిత్రాలన్నీ ఎప్పుడు సెప్టెంబర్ 4 రిలీజ్ అవ్వబోతున్నాయి అనమాట. సెప్టెంబర్ 3 ఏమో దుల్కర్ సల్మాన్ నటించిన ఐఆమ్ గేమ్, అలాగే రొమాంచకం, అలాగే సెప్టెంబర్ 4 అల్లరి నరేష్ నటించిన రంభా ఊర్వశి మేనక, మా రాముడు అందరివాడు. సో మరి ఎవరైతే కొత్త మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా 3 డేస్ వెయిట్ చేస్తే ఈ మూవీస్ అన్నీ థియేటర్స్లో చూసేయచ్చు అనమాట. సో అది సంగతి. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత నారీ నారీ నడుమ మురారి, ఈ 2 మూవీస్ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్లో. అంతవరకు స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: Bharati FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మంది పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి వివరించారు. స్వర్ణాంధ్ర 2040 లక్షల సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన

ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ సామాజిక భద్రత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థులకు జేఈఈ నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్టు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి తెలిపారు. విశాఖపట్నం మారిక వలసలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆమె నిన్న పరిశీలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోయలు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో ఒక హరికథను స్వయంగా రచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 12 గంటల 8 నిమిషాల 14 సెకండ్లు అయిపోయింది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రాంలోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి అనమాట. అసలు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరి చేత ప్రారంభించబడింది, మరి ఇప్పటి వరకు భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది, సో ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం బాయ్స్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
5: మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి అసలు దీన్ని ఎవరు ప్రారంభించాడు, అంటే ఇంతవరకు ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇంతవరకు అంటే జరిగిన కార్యకలాపాల్లో దేశంలో అసలు దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో అని చెప్పాను కదా, దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమయ్యి July 1 ఎగ్జాక్ట్గా 11 ఏళ్ళు పూర్తయిందన్నమాట. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2015 జూలై 1 డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. భారతదేశంలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ సేవల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతికతను ప్రతి ఒక్కరికి అందించడమే డిజిటల్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలుగా చెప్పొచ్చు. అలాగే బ్రాడ్బ్యాండ్, హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ సెంటర్లు, ఈ-గవర్నెన్స్, ఆన్లైన్ సేవలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ ఉద్యోగాలు, ఇలా మొత్తంగా 9 ప్రధాన స్తంభాల ఆధారంగా ప్రారంభించిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా కార్యక్రమం అన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం జాను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ టు 101.3 విత్ భారతి FM.

సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశ అధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అదిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియాయోవ్తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్న వారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్లో కూడా 16 మంది మరణించారు. 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా

పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి, కోసి నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసి బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో రెండు నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయినిలో ఈవేళ మహాకాల్ 5వ అంబారి ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా కొంటుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన 2 యువకులు బైక్పై వెడుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనక్కు వచ్చిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన

ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నోవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

పోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.

మనం అయితే ఉన్నాం మేక్ తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, డిజిటల్ ఇండియా ప్రభావం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుందన్నమాట. పోషణ ట్రాకర్ ద్వారా 8.9 కోట్లకి పైగా తల్లులు పిల్లల ఆరోగ్య పరిస్థితిని రియల్ టైంలో పర్యవేక్షించడం జరుగుతుందన్నమాట. అలాగే ఓఆర్ఎస్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అన్నమాట. సో ఈ ఓఆర్ఎస్ ద్వారా చాలామందికి ఆసుపత్రుల్లో అపాయింట్మెంట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నమాట. జూన్ 24, 2026 నాటికి ఓఆర్ఎస్ ద్వారా 1.37 కోట్లకి పైగా అపాయింట్మెంట్లు అయితే నమోదు అవ్వడం జరిగిందన్నమాట. అలాగే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ప్రధాన బలంగా మారిన యూపీఐ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం అయితే జరిగింది. ఇప్పుడు మనందరం కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి మన డైలీ రొటీన్లో ఒక భాగం అయిపోయిందన్నమాట. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గడానికి, మరి డిజిటల్ పేమెంట్స్ అంటే అవే కదా, సో మనకి నెలకి ఎంత ఖర్చు అయింది, ఏంటి అసలు దేనికి ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ కూడా మనకు ఒక లెక్క అంటూ తెలుస్తుంది. సో అలాగే యూపీఐ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. ఎందుకు అంటే రోజుకి సగటున 66 కోట్లకి పైగా లావాదేవీలు జరుగుతుండడం ద్వారా భారత డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉండి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత జీడిపిలో 12% నుంచి 14% వరకు వాటా కలిగిందన్నమాట. మరి వచ్చే దశాబ్దంలో ఇది 20% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనందరికీ తెలియజేసింది. మరి ఇంకా ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే, 2026 ఫిబ్రవరి నాటికి ఇండియా స్టాక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలపై 24 దేశాలలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తెలియజేసిందన్నమాట. అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారత ప్రపంచ నాయకత్వం వహిస్తుందన్నమాట. యూపీఐ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక దేశాలతో అంటే దాదాపుగా 8 దేశాల్లో అందుబాటులోకి రావడం ద్వారా భారత ఫిన్టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అయితే లభించిందన్నమాట. మరి ఇంకా ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే మాట్లాడుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 2 101.3 విత్ భారతీయ సాంగ్.

మనం అయితే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే, డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వ సేవలు వేగవంతంగా మారడంతో పాటు సుమారు 2500కి పైగా ప్రభుత్వ సేవలు మొబైల్ ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నమాట. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటి వరకు సుమారు రూపాయలు 51 లక్షల కోట్లకి పైగా నిధులు డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాయన్నమాట. ఇంకా డిజిటల్ విద్యావేదికలు గ్రామీణ విద్యార్థులకి కొత్త అవకాశాలు అయితే కల్పిస్తున్నాయన్నమాట. అదేవిధంగా ఆధార్, డిజిలాకర్, తర్వాత కోవిన్, జీఈఓ, దీక్ష, తర్వాత ఈ సంజీవని, ఇలాంటివన్నీ భారత డిజిటల్ వేదికలు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో డిజిటల్ కార్యక్రమం గురించి నాకు తెలిసినంతవరకు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నిన్నిలా నిన్నిలా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 51% లోటు ఏర్పడిందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్లో రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓటు హక్కు కోసం రాష్ట్రంలో కొత్తగా 858,455 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28లోగా విచారణ పూర్తి చేసి అర్హుల పేర్లు అక్టోబర్ 3 విడుదల చేసే తుది జాబితాలో చేరుస్తామని తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన లింగాల మండలం ఎలిదండ గ్రామ రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

ఇది క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 9 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఆన్లీ ఆన్ వరట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నా ఆటోగ్రామ్ ఆఫ్ స్వీట్ మెమరీస్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత అసలు ఇవాళ దీరాలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, అంధత్వం దాటి కొలువులు సాధించిన ముగ్గురు ధీరలు అనమాట, సంజ జి వరలక్ష్మి ఈ అనిత. సో వీళ్ళ గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందాం. నిజంగా మనందరం తెలుసుకోవాల్సిన ముగ్గురు ధీరలు అనమాట. సో నాకైతే చదవగానే మీ అందరు గుర్తొచ్చేసారు, ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో అసలు వీళ్ళు ఏం సాధించారు, మరి అంధత్వం వీళ్ళ జీవితంలో ఎలా చోటు చేసుకుంది, దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం స్టైల్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అంధత్వం దాటి కొలువులు సాధించిన ముగ్గురు ధీరలు సంజ వరలక్ష్మి అంత గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందామని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే సంజ గురించి అనమాట. సంజ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారనమాట. తండ్రి తన చిన్న వయసులోనే అంటే 11 ఏళ్ళకే చనిపోయారనమాట. తల్లి రైల్వే శాఖలో ట్రాక్ ఉమెన్గా పనిచేసేవాళ్ళు అనమాట. సంజ మామూలుగా ఇంటర్ వరకు మామూలుగానే ఉండేదన్నమాట. అంటే అందరిలాగే చూపు కనిపిస్తూ ఉండేది, మామూలుగా మనందరం ఎలాగో అలాగే ఉండేదన్నమాట. తర్వాత బ్రెయిన్ ఫీవర్ రావడం వల్ల కోమాలోకి వెళ్ళి 3 ఏళ్ల వరకు ఆసుపత్రికే పరిమితం అయిపోయిందనమాట. కొన్నాళ్ళకి ఆరోగ్యం కుదుట పడినా కంటి చూపుని మాత్రం కోల్పోయారనమాట. అనుకోకుండా ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళడం అనేది మరి ఎవరినైనా అంతే కదా. సంజన్ కూడా మానసికంగా కృంగదీసిందనమాట. అదే సమయంలో తన తోటి విద్యార్థి రాజు ఆమెలో స్థైర్యాన్ని నింపి తర్వాత జీవిత భాగస్వామిగా తోడు నిలిచి తనని ప్రోత్సహించి డిగ్రీ దూర విద్యలో తర్వాత ఓయూ నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేసేలా చేశారనమాట. ఇక ఆ తర్వాత ఎప్పుడూ సంజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదనమాట. ఎందుకంటే మొదట హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు, తర్వాత గురుకుల డిఎల్ పరీక్ష రాసి ఉద్యోగాన్ని సాధించి హైకోర్టులో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం మహబూబ్ నగర్లో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారనమాట. సంజకి 2 అమ్మాయిలు ఉన్నారు. సో చూపు కోల్పోయాక ఇంకేం చేయలేము అనుకున్నా కానీ

ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఉద్యోగం సంపాదించిన తర్వాత సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతున్నా అంటున్నారన్నమాట సంజ. మరి ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా మనం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ధీరలు అయితే ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం సంబర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, అప్పుడు ఇంకా మిగిలిన ధీరల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వెల్లడించారు. వార్తల వివరాలు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలుగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మినియేచర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా ఏ ఏ ప్రాంతాలకు నీరు చేరుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ప్రాజెక్టు తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు సాకారం కోసం కృషి చేసిన ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల ఆదాయం పెంచడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల అభివృద్దికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాపిటల్ రావడం అనేది ఒక ప్రాంతానికి చరిత్రలో ఒక్కసారి జరుగుతుంది. ఆదాయం ఎలా పెంచాలి, ఆదాయం పెంచితేనే మీకు సంక్షేమ పథకాలు అనేవి వస్తాయనే విషయం తెలుసుకోవాలి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే హైదరాబాద్ లాంటి ఒక ఆర్థిక రాజధాని ఉండాలి. అలాంటి ఆర్థిక రాజధాని ఇక్కడ తయారవుతున్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి స్కూల్స్, యూనివర్సిటీస్ వస్తా ఉన్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్స్ ఇలా అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటా వస్తా ఉన్నాం.
0: విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎందాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనతో పాటు 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 51% లోటు ఏర్పడిందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి 10.37 లక్షల హెక్టార్లు, కంది 2.30 లక్షలు, వేరుశెనగ 1.37 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఖరీఫ్ 2026లో పంట నష్టాన్ని నివారించేందుకు రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులు ముందుకు వెళ్తున్నారని తెలియజేస్తూ,
2: భారతదేశంలోనే

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర

0: వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో 25% ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినాయి అంటే అది ఒకే ఒక్క వ్యక్తి వల్ల, అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక నమ్మకం ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ వస్తూ ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పోరాటం బందరపోర్టు, వచ్చే సంవత్సరం మార్చిలో బందరపోర్టుని ప్రారంభించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది అమరావతికి నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. గేట్ వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం ఉండబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
1: పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందవచ్చని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిశీలించి మళ్లీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో కాకినాడ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో నిలపాలని కోరారు. డాష్ బోర్డుల ద్వారా ఫిర్యాదుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాసితులకు 768 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్య తీరుతుందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, అక్టోబర్లో రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్లో అనంతపురంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించారు.

0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

గతం మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం, ఇంకా ఇవాళ ధీరాలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి అన్నీ సవ్యంగా ఉన్నా భవిష్యత్తు ఏం అర్థం కావడం లేదు, అగమ్య గోచరంగా ఉంది అని చెప్పి మనలో చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. అలా అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ. కానీ అనుకోని పరిస్థితుల వల్ల సంజయ్ని జీవితంలోకి నెట్టేసిన, అంటే చీకటి జీవితంలోకి నెట్టేసిన కూడా పరిస్థితుల వల్ల

పట్టుదలతో ఎదగాలి అని చెప్పి సంకల్పించుకొని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా ఎంతోమంది, అంటే ఒక ఉపాధ్యాయురాలిగా ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపుతున్నారన్నమాట. మరి ఇందాక చెప్పాను కదా, ఇంకా ఇద్దరు ధీరల గురించి తెలుసుకోవాలి మీరు ఎవరు అంటే కనుక జి వరలక్ష్మి అలాగే ఈడిగి అనిత అనమాట. మరి వీళ్ళేం సాధించారు, అసలు వీళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలి, అవి కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఘాటీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి అంటే అంధత్వం అనేది జీవితంలో విజయం సాధించడానికి అసలు ఒక కారణమే కాదు అని చెప్పి చేతల్లో నిరూపించి చూపించారనమాట. మరి ఇందాకే మాట్లాడుకున్నాం సంధ్య గురించి, మరి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే కనుక వరలక్ష్మి అనమాట. వరలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లాలో నంజాలలో అయితే పుట్టారనమాట. సో పుట్టుక నుంచి కూడా తనకి చూపు అయితే లేదు, మొదటి నుంచి అందుల పాఠశాలలోనే చదువుకున్నారనమాట. ఉస్మానియా మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి

తర్వాత డిఎస్సికి సిద్ధమయ్యి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారన్నమాట. తన భర్త రవీందర్కి కూడా చూపలేదన్నమాట. తాను కూడా పట్టుదలతో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లాలోని సురారంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఎంతోమంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారన్నమాట. మరి తన చిన్నప్పటి కళని అంటే టీచర్ అవ్వాలి అని చెప్పి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది కదా, అలాగే టీచర్ అవ్వాలి అని చెప్పి తన కళని నిజం చేసుకున్నారనమాట. అంటే మన జీవితంలో చిన్న చిన్న విజయాలే ఒక్కొక్కసారి ఏదైనా మనం సాధించినప్పుడు చాలా చాలా సంతోషాన్ని ఇస్తాయన్నమాట. మరి ఎవరి కళలు వాళ్ళకి నిజమైతే దానికి తగ్గట్టుగా ఎంత కష్టపడి ఉంటారు కదా. అలాగే వరలక్ష్మి కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి రోజుకి 10 గంటలు చదువుకునేవాళ్ళు అనమాట. అలా ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఇందాక కూడా సంజయ్ విషయంలో కూడా తన భర్త ధైర్యంతో స్థైర్యంతో అంటే కొంచెం ప్రోత్సహిస్తే అనుకున్నది సాధించారనమాట, అలాగే వరలక్ష్మి జీవితంలో కూడా ఒక వరమనే చెప్పచ్చు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తోడుగా నిలిచి ప్రోత్సహించుకుంటూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తూ రాణిస్తున్నారనమాట. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే కనుక ఈడిగి అనిత అనమాట. అనిత నారాయణపేట జిల్లాలోని మల్రెడ్డిపల్లిలో పుట్టారనమాట. ఫస్ట్ 5 ఇయర్స్ వరకు కూడా అంత బాగానే ఉంది. తర్వాత కంటికేదో సమస్య వచ్చి చూపు తగ్గుతూ వచ్చిందనమాట. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం అనేది లేకుండా పోయింది. చివరికి చూపు దూరం అయిపోయింది. తల్లిదండ్రుల సహకారంతో అందుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేసి 2020లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సబార్డినేట్గా చేరి తర్వాత అక్కడ విధులు నిర్వర్తిస్తూనే డిఎస్సి పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రస్తుతం నారాయణపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ చిన్నప్పటి తన కళని నిజం చేసుకున్నారనమాట. అంటే చూపు కోల్పోయినా నా కళని నిజం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు అనిత. మరి నాకైతే వీళ్ళ గురించి చదవగానే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మీ అందరితో షేర్ అయితే చేసుకోవాలనిపించింది. మరి సంజయ్, వరలక్ష్మి, అనిత వీళ్ళ ముగ్గురు కూడా నిజంగా జీవితంలో వాళ్ళ కళని మధ్యలో ఏదైనా జరగనివ్వండి. మన గమ్యం మనకి స్పష్టంగా తెలిసినప్పుడు ఇలాంటివి ఏవి కూడా ఆపలేవు. ఆటంకాలన్నీ కూడా మనల్ని మన కళని చేరుకోవడానికి అవరోధాలని కల్పించలేవు అనే మాటల్ని నిజంగా నిజం చేశారనమాట. సో అందుకే వీళ్ళ గురించి మీతో షేర్ చేసుకున్నాను అదనమాట. మరి ఇవాళ్ళకి ధీరా అయితే, మరి ఇవాళ్ళకి ధీరా మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ஆர்த்தி எஃப்எம் 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఏంటి వచ్చింది ప్రసన్న నేనా అని అనుకుంటున్నారు కదా, సో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ రోజు నా గొంతుతో. అయితే దీనికి గల కారణం ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. చెప్తా, వెళ్ళేటప్పుడు ఎలాగో సైనింగ్ ఆఫ్ చెప్తాను కదా, అప్పుడు జాగ్రత్తల్లో చెప్పేస్తాను అనమాట ఇది కూడా. అండ్ ఇప్పుడైతే చాలామంది మెసేజ్లు అయితే పంపించారు అండ్ క్వశ్చన్ అడగడానికి నేను కూడా రెడీగా ఉన్నా, సో ఆన్సర్ చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు, అలాగే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. సో కొంతమంది మెసేజ్లు అయితే పంపించారు, చూసేద్దాం. దాని తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట.

జిల్లా జయరాం, జిల్లా సరస్వతి వీళ్ళందరూ పాకాల మండలం నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జీలందరికీ కూడా నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే కామర్తి శంకర్ రాజోల నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మంగళగిరి నుంచి దామన్ల చిన్నమస్తాన్ రావు గారు, దామన్ల పెద్దమస్తాన్ రావు గారు అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. అలాగే రాజు వేలూరు నుంచి హాయ్ ప్రసన్న గారు అంటున్నారు. యాక్చువల్గా సైనింగ్ ఆఫ్ చెప్పేదాకా నేను ఉండలేనులే, కానివ్వండి, విషయం ఏంటి అంటే క్లైమేట్ అనేది మారిపోయింది. ఇలాంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనల్ని కొన్ని కొన్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అన్ని కాలాల్లో. ముఖ్యంగా అమ్మాయిల్ని బాగా టెంప్ట్ చేసేది ఏంటి అంటే ఏ కాలంలో అయినా సరే ఐస్ క్రీమ్స్ అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఆకుండా తినేస్తాం కదా, బట్ దృష్టిలో ఉంచుకోవాలి ఇది ఏ కాలం అని చెప్పి. అంటే వర్షాకాలంలో కూడా ఎండలు ఉన్నాయి కదా, మరి ఎలా తెలుస్తుంది అంటే, బట్ ఏదైనా సీజనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కొన్ని కొన్ని మనం మానేసుకుంటే అప్పుడు మన గొంతులు ఇలా పోకుండా, కోల్డ్ కఫ్ ఇలాంటివి రాకుండా, అండ్ బయట కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి చెప్పేశాను అనమాట. మళ్ళీ మర్చిపోతానని ఇప్పుడే చెప్పేసా. ఎనీవే, మరి క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామమ్మా, ఇంకా చాలు క్వశ్చన్ అడిగేసే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు అయితే చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగిద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈజీగానే ఆన్సర్ చేసేస్తారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, 0 నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది? అంటే 6 సంవత్సరాల వయసు లోపు పిల్లలకి అనమాట. సో అంటే 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మీరు అడగకుండానే నేను 1కి 2 సార్లు కూడా అడిగేశా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సో మీ అందరి కోసం అయితే ప్లే చేస్తున్నా, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. ఫ్రమ్ ద మూవీ జై హే అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్గా సాంగ్ ఎలా ఉంటుందో మనకి తెలియకపోవడం కాదు, అసలు ఇన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియని ఆ సాంగ్ వింటే మనకి తెలిసిందనమాట. సరే, మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఎవరికి తెలిసింది అనేది మీకు తెలియాలి అంటే నేను వాళ్ళు పంపించిన ఆన్సర్స్ తెలుసుకొని మీకు చెప్పాలన్నమాట. ఇంతకీ ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా. నమస్తే మేడం అంటున్నారు రాజశేఖర్ గారు, బీవీనగర్ నెల్లూరు నుంచి అనమాట. కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను మీ ఆర్జే ప్రసన్న అని అని చెప్పి మార్నింగ్ నుంచి చెప్తూ ఉంటా, అయినా కూడా హాయ్ శృతి గారు హవ్ ఆర్ యూ అంటున్నారు. ఇంతకీ ఎవరు అంటే బ్రహ్మయ్య గారు అనమాట. శృతి గారికి అయితే హాయ్ చెప్పేస్తున్నాను, బట్ వచ్చిందైతే మాత్రం ప్రసన్న అనమాట. ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్ మెర్సి విజయ వీళ్ళు కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. ఓకే, మీ ఆన్సర్ ఒకవేళ బెంగళూరా లేకపోతే మీరు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారా, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఎవరు అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అయితే పంపించలేదు. సో

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే జయరామ్ పదిపుట్ల ఏంటి పదిపుట్ల బాయిలు అని పంపించారు పాకాల మండలం నుంచి, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి అనమాట మస్తాన్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వివి రెడ్డి. మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట. థ్యాంక్ యూ, అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆత్మకూరు నుంచి, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ ఇంకా కలీం అనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్ పంపించారు అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎక్కడి నుంచి ఎవరు ఏంటి అంటే కనుక మీ పేరు ఎల్లప్ప యాదవ్ అని పంపించారు రాయచూర్ నుంచి అనమాట. మీరు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గొంతు గుర్తుపట్టలేదు అంటున్నారు బ్రహ్మయ్య గారు. ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈసారి వచ్చేస్తాం. అసలు జస్ట్ హలో అనగానే గుర్తుపట్టేస్తారు అనమాట మీరు. తర్వాత రాజోల్ నుంచి జయన్న హాయ్ మేడం అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో క్వశ్చన్ అయితే వినారని అనుకుంటున్నా, మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం మళ్ళీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 0 నుండి 6 ఏళ్ల మధ్య అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది అని అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే, ఇప్పటివరకు కొన్ని రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు అలా పంపిస్తున్నారు, మహారాష్ట్ర అవేవి కాదు. సో అంటే క్లూ ఇచ్చేసినట్టే కదా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. యాక్చువల్గా ఈరోజు మనం ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, శాంతం ప్రశాంతం అంటూ ఉంటాడు కదా కోవేశ్వరరావు అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అనమాట. సో అప్పుడప్పుడు యాక్చువల్గా నాకే డౌట్ వస్తుంది అనమాట, అంటే మనం అసలు జోష్ఫుల్గా మాట్లాడేస్తూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు అంతే కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. బట్ ఈసారి ఇంకా బోల్డ్ అంత ఎనర్జీతో అయితే షో చేసేస్తా. ఇవాళకైతే అడ్జస్ట్ అయిపోండి. ఇంతకీ క్వశ్చన్ మాత్రం మర్చిపోవద్దు, దీనికి ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేస్తూ. ఇప్పుడు అంటే మీరు నమ్మలేరు, అప్పుడప్పుడు స్లోగా మాట్లాడితే అందుకే ఇన్నిసార్లు చెప్పాను అనమాట. ఎనీవే ఇప్పుడైతే మీ అందరి కోసం వాళ్లే కాదు ఇంకొకళ్ళు కూడా తెలియదు తెలియదు అంటున్నారు, అసలు ఏం తెలియదు అంటున్నారు, వాళ్ళకి ఎవరేం చెప్తున్నారు, ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఈ సాంగ్ వినాలని, ఫ్రమ్ ద మూవీ అవునన్నా కాదన్నా అనమాట. మరి వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు మీరు తెలుసుకోండి ఈ సాంగ్ వింటూ. స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ ఇప్పుడు పంపించేశారనమాట. మరి వాళ్ళకి తెలియదా తెలుసా? మనకి తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదివేయాల్సిందే. ఎవరు పంపించారు అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మస్తాన్ భాష అనమాట, రాంగ్ ఆన్సర్. ఇంకా ప్రసన్న మ్యామ్ అంటూ ఓకే బెంగళూరు నుంచి అన్నారు. ఏఎం అంటే ఏంటి, మీ పేరేంటో తెలియాలి కదా. ఇంకా ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామన్ల చిన్నమస్తన్ రావు అలాగే దామన్ల పెద్ద మస్తన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాన జైనుద్దీన్ అనమాట. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్ల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అలాగే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక లేమల్లపాడు నుంచి భాను అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి మెసేజెస్ పంపించారు అంటే కనుక ఉరవకొండ నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సిఎస్ శ్రీకాంత్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. మరి చాలామంది రాంగ్ ఆన్సర్స్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, పార్ష అనమాట ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు, నంద్యాల నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే అసలు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓకే అలా రివీల్ చేసే టైంలో ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటూ ఆదోని మండలం రాజశేఖర్ రెడ్డి గారు మెసేజ్ చేశారనమాట. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ అసలు ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే

0: ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది సంగతి, మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేసిన ఫ్రమ్ ద మూవీ మీరాయ్ అనమాట. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ వచ్చేస్తుంది. వింటర్ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు సంతోషకరమైన విషయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ వెలుగొండ

తొలి దశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలి దశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందన్నారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన ఈరోజు పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రాఘవేంద్ర మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు, నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనమాట, విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది? ఆలోచించాల్సిందే. అప్పుడప్పుడు మరి ఆలోచించకుండా అన్నీ అలా ఈజీగా అడిగేస్తారంటే ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి, ఏం పర్లేదు. మరి ఇంతకీ మెసేజ్ ఎలా చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాడీగార్డ్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్.

అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు పడవచ్చు అనమాట. కోస్తా ఆంధ్ర యానం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నమాట. 31వ తేదీ అంటే ఈరోజు ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు ఉంటాయన్నమాట. కొన్ని సమయాల్లో గాలి వేగం అంటే 60 కిలోమీటర్ల/అవర్ వరకు పెరగవచ్చు అనమాట, అంటే 60 KMPH వరకు పెరగవచ్చు. అలాగే మత్స్యకారులకు సూచన ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లో సూచించిన సమయంలో సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళొద్దని సూచించారు అనమాట. అలాగే కృష్ణా జిల్లాలో నాచుకుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర ప్రవాహాలు బలంగా ఉండే అవకాశం ఉందన్నమాట. సముద్ర ప్రవాహ వేగం గంటకి 1.3 మీటర్లు. అలాగే ఆగస్టు ఉదయం 4 గంటల నుంచి 31 ఆగస్టు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందన్నమాట. ఇంకా హార్బర్ మరియు సముద్ర కార్యకలాపాలు జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పి సూచించారు అనమాట. అది వాతావరణానికి సంబంధించిన అప్డేట్ అయితే.

మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కదా, ఆ క్వశ్చన్ ఒకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం, అంటే వినని వాళ్ళ కోసం మళ్ళీ క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది అనేది క్వశ్చన్ అనమాట. మరి ఎవరికి దక్కింది అంటే వాళ్ళ పేరు చెప్తే సరిపోతుంది, వాళ్ళు మన తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. సో క్లూ కూడా ఇచ్చేసాను. ఇంకా కరెక్ట్ క్లూ చెప్పాలి అంటే కనుక మనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోవాలి, అప్పుడు ఆన్సర్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఎందుకు అంటే జాతీయ అంటే నేషనల్ కాబట్టి అన్నీ ఉంటాయి కదా. సో అది క్వశ్చన్ అయితే మరి అసలు చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాలి. ఇంకా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే బ్రహ్మయ్య గారు మీరైతే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాదు కాదు గౌస్ గారు అనమాట, అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మెహబూబ్ అనమాట ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్టే, అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముమ్మూర్తి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఓకే మీ ఆన్సర్ ముమ్మూర్తినా, ఎంత చక్కగా పెట్టారో, కానీ అది రాంగ్ ఆన్సర్. ఇంతకీ మెసేజ్ చేసిన ఎవరు అంటే కనుక ఎం మురహరి యశోద వీళ్ళందరూ అనమాట. తర్వాత రాజ్ కుమార్ పెరియస్వామి ఫ్రమ్ రాజేష్ అంబిక వీళ్ళందరూ పంపించారు మహారాష్ట్ర నుంచి. ఓకే నేను చక్కగా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ అని చెప్తా. మొత్తం అందరూ ముందరే ఆన్సర్ పంపించేస్తారు. ఇప్పుడు ఏంటి రాజ్ కుమార్ మీ ఆన్సర్, కానీ అది కాదు, సోదాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే కార్తీక్ ఆర్యన్ అంటున్నారు, కాదు ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఓకే చాలామంది చాలా పంపించేస్తున్నారు, మొత్తం అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మలయాళంలోకి తమిళంలోకి అన్ని రకాల వుడ్లోకి వెళ్ళిపోయారు, అంటే కోలీవుడ్ మాలీవుడ్ అలా కాదు. నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పా బాలీవుడ్. సో ఇంత క్లూ ఇచ్చేసాను కాబట్టి ఆలోచించండి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ. ఈ సాంగ్ చాలా బాగుంటుంది జర్నీ నుంచి అనమాట, వింటూ స్టే ట్యూన్డ్.

మనం అయితే ఉన్నాం సన్నడే సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విబిత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బిజిలీ, వెంకటేష్, ఆమ్ల వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి అనమాట. ఇంకా రాజ్ కుమార్ అంటున్నారు బీబీ నగర్ నుంచి, రాజశేఖర్ గారు అనమాట. కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, నరేష్, మెర్సి, విజయ, రాంగ్ ఆన్సర్ పంపించేశారు, మూసపేట గ్రామం నుంచి అనమాట. ఇంకా సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజాబ్ రుద్రుడూరు కడప జిల్లా నుంచి మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. స్నేహ భాను జైనుద్దీన్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అనమాట, ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అరగిడ్డ విలేజ్ నుంచి అనమాట వేదశ్రీ, శాంతి వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. గడ్డ మంకయ్య బందర్పల్లి

అనమాట రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే మెహబూబ్ అనమాట కలీం నుంచి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇమామ్ బి అలీ బాషా అక్తర్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు గౌస్ అనమాట అనంతపూర్ నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ రెడ్డి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట డి అరుణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు మెసేజెస్, సరే ఇంతకీ నేను ఆన్సర్ అయితే ఇక రివీల్ చేసేస్తా. ఈ క్వశ్చన్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. అసలు ఇంతకీ ఓకే అలా ఆన్సర్ రివీల్ చేసే టైంలో సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది మొత్తానికి సాధించి ఛేదించి కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటి, సో మెసేజ్ చేశారు కదా అదేంటి అంటే కనుక, సో వీర్ సావర్కర్ జీవిత కథతో ఒక మూవీ తీశారనమాట స్వతంత్ర వీర్ సావర్కర్. ఓకే ఈ మూవీ దర్శకుడు రణదీప్ హుడాకి ఉత్తమ తొలి చిత్ర అవార్డు దక్కిందనమాట. క్వశ్చన్ అడగడం ఏంటి, క్వశ్చన్ ఏం అడగడం జరిగింది అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలిచిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది అని చెప్పి అడగడం జరిగింది. పేరు ఒకటి చెప్తే చాలు అని చెప్పాను. సో చెప్పాను కదా ఇందాక నేను చెప్పిన మూవీ తీసినందుకు దానికి రణదీప్ హుడాకి ఈ అవార్డు అయితే దక్కిందనమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇష్టపడితే అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ అనమాట. దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती FM 101.3।
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వింటే ఆన్సర్ చేయగలుగుతారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మిని పేరు ఏ దేశానికి అధ్యక్షుడు? నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని, సో మళ్ళీ ఇంకొకసారి మీ అందరికోసం అడుగుతున్నా. తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మోని ఏ దేశానికి అధ్యక్షుడు? అంటే సింపుల్గా అది ఏ దేశం అని చెప్తే ఆన్సర్ అయిపోతుందన్నమాట. మరి మీకు ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. కొంచెం ఆలోచించాలి అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ. సో తెలియనివి తెలుసుకుంటూ ఉంటే మరి బాగుంటుంది కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం దొరసాని మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: థ్యాంక్ యూ.

కృష్ణారావు సూపర్ మార్కెట్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రాంలో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్స్ అయితే మెసేజెస్ పంపించేశారనమాట. మరి అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇంతకీ అసలు ఆ దేశం ఏంటి అనేదే క్వశ్చన్. చూద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారనమాట. అలాగే ఏం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఇటలీ అంటున్నారు, ఎవరు అంటే కనుక గౌస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి టైలర్ రమేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. దానియల్ అనూష ఉదయగిరి నుంచి అనమాట. ఒక పదం ఒక అక్షరం తప్పు, అది కరెక్ట్ చేసుకుంటే కనుక కరెక్టే మీరు పంపించింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా శేష సాయి, రోహన్, దర్శన్ వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జల్లా జయరామ్, జల్లా సరస్వతి గారు పాకాల మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎల్లప్ప యాదవ్ అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక మీరు రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గడ్డం అంకయ్య, బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు

ఇలా ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక వైభవ్ అండ్ అభినవ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రసన్న గారు అంటూ ఓకే కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఇంతకీ నేను ఎవరినైనా సో ఓకే ఆన్సర్ తెలియలేదు అనుకుంటా. ఇప్పుడు ఇంకా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా, సో మీకు పెన్ను పేపర్ అవసరం అయితే ఉండదు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు. అండ్ ఇంకా ఇంకా బాయ్ చెప్పేస్తారని అర్థమైపోయినట్టుంది, మీ షో చాలా బాగుందని చెప్పేస్తారు ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట చెప్పేస్తారు. అంటే మీరు చెప్పేశారు బట్ కొంచెం ఆన్సర్ కూడా రివీల్ చేయాలి కదా. సో ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ అందరూ నాకు నచ్చేది కూడా అదే, చక్కగా ఆన్సర్ తెలుసుకొని మొత్తానికి ఎలాగలా ఒక్కసారి అటు ఇటుగా ఏదైనా రాంగ్ పంపించినా మళ్ళీ వెంటనే కరెక్ట్ చేసేసుకొని పంపిస్తారనమాట. అలా అంటూ ఉన్న ఇంకో మెసేజ్ వచ్చింది, రేవతి రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. సరే నేను ఇంకా ఆన్సర్ చెప్పేస్తున్నాను, దానికంటే ముందు ఒకసారి క్వశ్చన్ అడుగుతాను. తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మోని ఏ దేశానికి అధ్యక్షుడు అని చెప్పి అడగడం జరిగింది కదా, మీ అందరూ పంపించింది అనమాట. మరి ఏంటి ఆ ఆన్సర్ అంటే సీషెల్స్. ఎస్, సీషెల్స్ దేశ అధ్యక్షుడు. సో అదనమాట ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ వచ్చేస్తుంది, దాని తర్వాత మీ అందరి కోసం సెహరీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండే సండే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇంటినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: विविध भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వెలిగొండ బంగారుకొండ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల 3 దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టుతో సాకారమైందని మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టుపాటి రవికుమార్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే వెలిగొండ జాతికి అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కృష్ణా వరద జలాలను కరువు నేలకు మళ్లించే ఈ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీరు అందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు

నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటి వరకు 1800 పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట్రంలో బియ్యం, పంచదార, గ్యాస్, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అజ్ఞాడ గ్రామంలో జన్మించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీక్లా అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 4 నిమిషాల 16 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఈరోజు మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇవాళ వివిధాలు వినిపించబోతున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఈరోజు వివిధాలో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు, దాని తర్వాత అల్లరి బుల్లోడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ జూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫామ్.

0: विद भारती एफएम 101.3।
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఎవరు అంటే ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ, దాని తర్వాత గంగోత్రి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిం అన్నమాట క్రిమినల్. దాని తర్వాత బద్రీనాథ్. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఈ సాంగ్స్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ క్లైమాటిక్ చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మితంగా తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొంచెం అంటే ఇట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోకుండా టెంప్ట్ అయిపోయి ఒకటి కాదు రెండు కాదు అన్నీ నాకే కావాలి తినాలి అని చెప్పినప్పుడే ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి అతి వద్దు, మితమే వద్దు. నేను నేర్చుకుంది అయితే అదే ఫాలో అయిపోవాలనుకుంటున్నాను కూడా. అండ్ చెప్పేశాను. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తోంది. టేక్ కేర్, బాయ్ బాయ్.

0: अखिल भारतीय एफएम 101.3।
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సినిమా పాటల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎంసీఏ చిత్రం కోసం సాగర్ ప్రియ హేమేష్ పాడినటువంటి పాట వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: రామ్ చిత్రం కోసం హరిచరణ్ శ్వేత పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇవన్ శంకర్ రాజా, సాహిత్యం చంద్రబోస్.

మీరు వింటున్న సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వరుడు చిత్రం కోసం కార్తిక్ గీతామాధురి పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సుకుమారుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం శ్రీమణి.

నువ్వా నేనా చిత్రం కోసం హరిచరణ్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం భీమ్స్, సాహిత్యం కృష్ణ చైతన్య.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరు వింటున్న సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట చిత్రలహరి. చిత్రం కోసం సుదర్శన్ అశోక్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

జోస్ చిత్రం కోసం కార్తిక్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం సందీప్ చోహత, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఈ పాటకు సంగీతం అందించిన వారు సందీప్ చౌత, సాహిత్యం సమకూర్చిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: భగీరథ చిత్రం కోసం చక్రి టీనా కమల్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రి, సాహిత్యం కందికొండ.

నమో వెంకటేశ చిత్రం కోసం శంకర్ మహదేవన్, ప్రియా హేమేశ్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరు వింటున్న సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం నకా సజీజ్ జాస్మిన్ సంద్లాస్ పాడినటువంటి పాట. సంగీతం మరియు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్.

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: మీరు వింటున్న సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడినటువంటి పాట. సంగీతం థమన్ ఎస్.

మీరింతవరకు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను, అనంతరం 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వార్తల వివరాలు. 3 దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల నేటితో సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

0: దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం దోర్నాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నామని చెప్పారు. 10,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 7,983 కోట్ల రూపాయలతో మొదటి దశ పూర్తి చేశామని, 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశామన్నారు. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం ప్రాంతం పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు 2వ దశను ఇదే వేగంతో 2028 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: నేడు వెలుగొండతో జలసిరులు వెలిగొండ బంగారు కొండ అవుతుంది. మీ జీవితాల్లో మార్పు వస్తుంది. కృష్ణమ్మను తెచ్చాం, కరువుని తరిమి కొడుతున్నాం, సంపద సృష్టిస్తాం. వెనుకబడిన ఈ ప్రాంతం రేపు పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుంది. ఈ రోజు వెలుగొండ మొదటి దశను ప్రారంభించాం. ఇదే వేగంతో వెలుగొండ ఫేజ్ 2 కూడా 2028
0: రాష్ట ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33% పచ్చదనాన్ని అభివృద్ది చేసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలందరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొంటూ, పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మనం ఆశించే మార్పు రావడానికి విద్య వైద్య రంగాలపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని, ఇందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏఐజీ హాస్పిటల్స్కు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. విశాఖకు వచ్చినందుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. విశాఖ భవిష్యత్ నగరమని, $1 trillion ఎకనామిక్ రీజియన్గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,000 పడకల సామర్థ్యంతో ఆరోగ్య సంరక్షణ, శిక్షణ, పరిశోధనతో పూర్తి స్థాయి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను తక్షణమే ప్రారంభమయ్యేలా చేయాలన్నారు. జిల్లాలోని పీఎం జన్మన్ గృహ నిర్మాణాల పురోగతి ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్ కింద 28,691 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 25,388 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 3,303 ఇళ్లు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభం కాని 3,303 ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి లబ్దిదారుణ్ణి క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా సంప్రదించి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలో 219,625 మంది లబ్ధిదారులకు 95,21,00,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్టు ఆమె వెల్లడించారు.

0: ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గంలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించిందని, 2026 జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
1: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
1: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
5: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
6: EM ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం, వాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బిష్కేక్ నగరే ప్రధానమంత్రిణా మోదినా ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పేజస్కియానేన సహ ద్విపక్షీయ వార్తా సంపాదితా. నౌ పరివహన్ వాణిజ్య స్వాతంత్ర్యస్య రక్షణాయ కృతం ఆహ్వానం. కిర్గిజ్ రాష్ట్రపతినా ఆర్మేనియా ప్రధానమంత్రిణా చ సహాపి విహితం మేలనం. సర్వకారేణ 1.75 లక్ష కోటి రూప్యకాణాం పరివ్యయేన సెమికాన్ ఇండియా కార్యక్రమస్య 2.5

వ్యాపార కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటారు. ఇంకా సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, ఈరోజు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీతం విజయవాడ కేంద్రం నుండి వీణ శ్రీ కేవీ కృష్ణ, మృదంగం ఎస్ఎస్ కళ్యాణ్ రామన్, అలాగే ఈరోజు రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసేటువంటి మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవ సంపద గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం, 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో మామిడి సాగులో సేంద్రియ యాజమాన్యం వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ నేత్రదానం పచ్చోత్సవాలు సందర్భంగా ఆ పచ్చోత్సవాల గురించి కొన్ని వివరాలు, అలాగే జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఆ వారోత్సవాల గురించి కొన్ని వివరాలు, అలాగే థైరాయిడ్ సమస్యలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ శరత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం ఆవశ్యకత గురించి పొదిలి సిడిపిఓ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. అలాగే సినిమా పాట మొదలైనవి ఈ కార్యక్రమంలో ఉంటాయి. రేపు ఉదయం 10:00 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుపై ప్రత్యేక ముఖాముఖి అతిథి కె సంతోష్ నేత, ఐపిఓఎస్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్. పరిచయకర్త రావాల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిద్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, అంటే విజయవాడ వివిద్ భారతి కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం అన్నమాచార్య కీర్తనలు. ఈనాటి అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో వేదవ్యాస గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వినే ముందు

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల కామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఇప్పుడు వింటారు అన్నమాచార్య కీర్తనలు. ఈనాటి అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో వేదవ్యాస గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు

మీరింతవరకు వేదవ్యాసగారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ఇంతటితో అన్నమాచార్య కీర్తన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
5: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు.

0: జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्य से जुड़े, इस तरह आप ना केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంగై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛత పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

0: ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: ఇండియా ఇస్ డెఫినెట్లీ ది రైట్ ప్లేస్ ఫర్ మేకింగ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది కమింగ్ డెకేడ్స్ అండ్ దట్ ఈస్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్ బై ది నంబర్ ఆఫ్ యూనిట్స్ విచ్ హావ్ బీన్ అప్రూవ్డ్ ఇన్ ది సెమికాన్ 1.0 ఫ్రమ్ 13 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ ది కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్టెడ్.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గావ్ డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్దితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పెట్రోనెట్, ఎల్ఎన్జి, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి.

0: అంశం రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించే వివరాలు విందాం.
2: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. భారతదేశంలో ముఖ్యంగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి ఉపాధినిస్తూ విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ప్రధాన వనరు ఆక్వారంగం. ప్రస్తుత తరుణంలో ఈ రొయ్యల సాగు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తరచూ వ్యాధుల బారిన పడడం. ప్రస్తుతం మారుతున్న వాతావరణం, అధిక సాంద్రతలో సాగు చేపట్టడం, జీవభద్రతా చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడం వంటి వాటి వలన రైతులు సాగును నష్టపోయి పెట్టుబడులు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉన్న ఉప్పునీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి రొయ్యల పెంపకం, రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు వెనామి అంటే లిటోపీనియస్ వెనామి మరియు టైగర్ రొయ్య అంటే పీనియస్ మోనోడాన్ రకం. ఇంతకుముందు ఈ ఉప్పునీటి చెరువులలో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టేవారు. కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున అధిక దిగుబడి, వేగవంతమైన పెరుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామి రొయ్యల పెంపకం చేపడుతున్నారు. టైగర్ రొయ్యలతో పోలిస్తే వెనామి సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ. అధిక సాంద్రతలో అంటే చదరపు మీటరుకు 60 నెంబర్ వరకు సాగు చేపట్టే వీలుంటుంది. కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా వివిధ రకాల సెలినిటీలలో అంటే 0 నుండి 35 PPT సెలినిటీ వరకు కూడా ఈ రొయ్యలను పెంచుకునే వీలుంటుంది. నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి. వెన్నామీ రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది. పంట కాలం కూడా చాలా తక్కువ, అంటే 90 నుండి 125 రోజులలో పంట వస్తుంది. తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడి పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన రొయ్య పిల్లలు లభించకపోవడం, మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతోపాటు ప్రస్తుత కాలంలో EHP, వైట్ గట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వలన రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు. ఆరోగ్యకర చెరువు, ఆరోగ్యవంతమైన రొయ్య, అధిక దిగుబడి, అధిక లాభం అనే నినాదంతో వ్యాధి వచ్చిన తర్వాత నష్టపోయే కంటే వ్యాధులు రాకుండా ముందే అడ్డుకోవడం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రంతో ఆక్వారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దీనిలో ముందుగా స్థల ఎంపిక విషయానికి వస్తే, స్థల ఎంపిక పెంపకం సాగు విజయాన్ని నిర్ణయిస్తుంది. అందులో మొదటిది నీటి లభ్యత. ప్రధానంగా నాణ్యమైన ఉప్పు నీరు అంటే సెలైన్ వాటరు ఏడాది పొడవునా లభించే ప్రదేశమై ఉండాలి. నేల రకాని విషయానికి వస్తే రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు, ఒండ్రుతో కూడిన ఇసుక నేలలు అంటే లోమ్ నేలలు వంటివి, నీటిని నిల్వ ఉంచే లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి. దానా రొయ్యలను రవాణా చేయడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. చెరువు నిర్మాణం విషయానికి వస్తే చెరువులు సాధారణంగా 1 నుండి 1.5 హెక్టార్ల విస్తీర్ణంలో 1.2 నుండి 1.8 మీటర్ల లోతు ఉండేలా నిర్మించాలి. ముఖ్యంగా నీటి మార్పిడికి, వడపోతకు అనువుగా గేట్లు, అవుట్లెట్లు సరిగ్గా అమర్చాలి. చెరువు అంచుల్లో కట్టలు గట్టిగా 1:1.5 నిష్పత్తిలో వాలుతో నిర్మించాలి. రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత, నేల నీటి లక్షణాలలో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉండి చెరువులో పెంచే

రొయ్యల బ్రతుకుదల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదలవటం జరుగుతుంది. వృధా అయిన మేతలు, ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవ్వడం, ప్లాంక్టాన్ అభివృద్ధికి, పంటకాలంలో నీటి గుణాలు సమతాస్థితిలో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన పంటకాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందుల నుండి పంటలను రక్షించుకోవచ్చు. చెరువు తయారీలో మెలకువలు

వాటిపై కుళ్ళుతున్న పదార్థము, జీవులు గాని, నత్తగొల్లలు గాని ఇటువంటివి ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను, నత్తగొల్లను పూర్తిగా ఏరివేయాలి. సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వలన నేల అడుగు భాగం నల్లగా తయారవుతుంది. అందువల్ల ఈ నల్లని మట్టిని 1 నుండి 4 సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్లపై వేయరాదు. తరువాత చెరువులను 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్ళు వచ్చే విధంగా బాగా ఎండగట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింపచేసే వాహకాల గుడ్లను, చిన్న చిన్న చేప పిల్లలను చంపేయచ్చు. ఇంకా మిగిలి ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఆక్సిడేషన్ జరిగే విషవాయువులు బయటికి విడుదల అయిపోతాయి. ఒకవేళ రైతులకు ఎండగట్టుకునే సదుపాయం లేనట్లయితే వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 ppm మోతాదులో క్లోరినేషన్ చేసుకోవాలి. తరువాత చనిపోయిన జీవాలను అన్నింటినీ ఏరివేయాలి. నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు హానికారక వాయువులు బయటికి విడుదలైపోతాయి. ఇలా చేసిన తర్వాత స్లడ్జ్తో ఉన్న నీటిని బయటకు తోడేయాలి. ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తర్వాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నేల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే pH అంటే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో, సేంద్రియ కర్బనం 1.5% నుండి 2%, నత్రజని 100 గ్రాముల మట్టిలో 50 mg నుండి 75 mg, భాస్వరం 100 గ్రాముల మట్టిలో 3 నుండి 6 mg ఉండాలి. కార్బన్ నైట్రోజన్లో నిష్పత్తి 20:1 ఉండేలా చూసుకోవాలి. పరీక్ష చేసిన మట్టి నమూనాలు pH విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే 0ని వాడి సరిచేసుకోవాలి. నేల pH విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం 1 టన్ను లేదా క్విక్లైమ్ 300 నుండి 500 kgలు హెక్టార్కు చెప్పున వేసుకోవాలి. అదే pH విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 1 నుండి 2 టన్నులు, క్విక్లైమ్ 500 kgల నుండి 1 టన్ను చెప్పున వాడుకోవాలి. అదే pH విలువ తక్కువగా ఉన్నట్లయితే అంటే 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 2 నుండి 3 టన్నులు, క్విక్లైమ్ 1 నుండి 1.5 టన్నుల చెప్పున వాడుకోవాలి. మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి. సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు. కనీసం వారం పాటు విరామం పాటించడం మంచిది. చెరువులో 1 అడుగు మేర నీరు పెట్టిన తరువాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది. చెరువులోనికి లేదా రిజర్వాయర్ చెరువులోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి మాత్రమే నీరు పెట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పంపు చేసేటప్పుడు 3 దశలలో అంటే 20, 40, 60 నెంబరు మెస్ ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు కానీ వాటి లార్వాలు కానీ చెరువులోనికి రాకుండా ఆపుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ చెరువులోనికి తోడే నీటి పరిమాణము బట్టి 4 నుండి 10 మీటర్ల పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్యాగ్స్లో మిగిలిపోయిన వేస్ట్ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని 2-3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు కానీ సిస్టులు వంటివి హ్యాచ్ అయ్యి బయటకు విడుదలవుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా అంటే 10 నుండి 20 ppm వరకు అంటే సుమారు ఎకరాకు 100 నుండి 250 kgల వరకు బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ధి చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంత వరకు 4 నుండి 6 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఎయిరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెన్నామీ రొయ్యల పెంపకం చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయర్ చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. రొయ్యల పెంపకంలో నీటి గుణాల విషయానికి వస్తే రొయ్యల పెంపకంలో 90% విజయం నీటి నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నీటిలో మార్పు వస్తే రొయ్యల ఎదుగుదల తగ్గుతుంది, వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 3 ప్రధాన పారామీటర్లు అంటే నీటి గుణాలు, అవి 1 ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండడం అనుకూలం. 2వది నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇది ఎప్పుడూ లీటర్కు 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువ ఆక్సిజన్ స్థాయి రొయ్యలకు ఒత్తిడి గురిచేస్తుంది. 3వది pH అంటే ఉదజని సూచి. ఇది ఎప్పుడూ 7.5 నుండి 8

5 మధ్యలో ఉండాలి. ఇంకా సెలినిటీ అంటే నీటి ఉపదనం 10 నుండి 25 PPT మధ్య, అమోనియా స్థాయిలు 0.01 PPM కంటే తక్కువగా ఉండేలా రోజువారీగా పరీక్షించాలి. నీటిలో అమ్మోనియా లేదా నైట్రైట్ పెరిగితే వెంటనే నీటి మార్పిడి చేసి లేదా ప్రోబయాటిక్ వాడడం వలన సరిచేసుకోవాలి. నీటి గుణాలను పరీక్షించుకొని నీటిలో క్లోరిన్ గాని ఇతర వ్యాధికారకాలు గాని లేవని నిర్ధారించుకొని రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి నాణ్యమైన రొయ్యపిల్లలను తీసుకొని స్టాక్ చేసుకోవాలి. రైతు సోదరులు రొయ్యపిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యలపై ఒత్తిడి తగ్గి ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి, ఇంకా పంట కాలంలో నీటి గుణాల్లో మార్పులు ఏర్పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రైతులు రొయ్యల చెరువులు ప్రారంభించే ముందు నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. వెన్నామీ రొయ్యల పెంపకంలో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ వారిచే రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి PCR పరీక్ష జరిపించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లలను పెంపకానికి వాడరాదు. నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లలను ముఖ్యంగా 3 దశలలో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, 2 ఒత్తిడి పరీక్షలు, ఇంకా 3వది లాబొరేటరీ పరీక్షలు జరిపి రొయ్యల నాణ్యతను నిర్ధారించుకోవాలి. ముందుగా విజువల్ అసెస్మెంట్ పద్ధతిలో రొయ్యలను పరిశీలించినప్పుడు రంగు లేత గోధుమ రంగు లేక బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి. పోస్ట్ లార్వా దశ 9 నుండి 15 మధ్యలో ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. అంటే పిల్లలు 10 నుండి 15 mm పొడవు కలిగి 4 నుండి 7 రోస్ట్రల్ స్పైన్ కలిగి ఉన్న రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా గుర్తించాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్నీ యూనిఫామ్ సైజులో ఉండాలి. కనీసం 95% పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం ఆహారనాళం నిష్పత్తి 4:1 ఉండి ఆహారనాళం ఖాళీ లేకుండా ఆహారంతో నిండి ఉండాలి. కండరాలు పారదర్శకంగా ఉండి అన్నీ ఒకే సైజులో, ఉపాంగాలు అంటే కాళ్ళు, మీసం, తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కొరుకుడు కానీ నెక్రోసిస్ కానీ లేకుండా ఉన్న రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవాలి. తరువాత సుమారు 500 రొయ్య పిల్లలను ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురెదగలిగే శక్తిని కలిగి ఉండాలి. బేసిన్ మధ్య భాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి నిరాకరించాలి. 2వ దశలో రొయ్య పిల్లలకు ఫార్మాలిన్ ఇంకా సెలినిటీ ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90 నుండి 95% బ్రతుకుదల కలిగి ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. 3వ దశలో సుమారు 5,000 రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న లాబొరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి EHP, WSSV, IHHNV, IMNV వంటి వ్యాధుల నిర్ధారణకు PCR పరీక్షలు చేయించుకొని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకొని మాత్రమే చెరువుల్లో విడుదల చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రొయ్య చెరువులు ఒకే ప్రాంతంలో అధిక సాంద్రతలో చేపట్టడం వలన రొయ్యలకు అత్యధిక ఒత్తిడికి లోనై వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతో పాటు వ్యాధులను వ్యాప్తి చేయడానికి కూడా కారణమవుతున్నాయి. అందువల్ల రైతు సోదరులు వ్యాధుల చికిత్స కంటే వ్యాధులు రాకుండా ముందస్తుగా నివారించుకోవడం మేలు అని గమనించాలి. రొయ్యల సాగు చెరువు నిర్మాణం నుండి మొదలుపెట్టి రొయ్యల పట్టుబడి చేసేంత వరకు అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి బయోసెక్యూరిటీ విధానాలను అవలంబించడంలో అజాగ్రత్తగా ఉండరాదు. సాగులో ఈ బయోసెక్యూరిటీ విధానాలను అవలంబించడం వలన వ్యాధులు రాకుండా అరికట్టడమే కాకుండా కొత్త వ్యాధులు మన ప్రాంతంలోకి రాకుండా కూడా నివారించుకోవచ్చు. ఆక్వా సాగులో బయోసెక్యూరిటీ అనేది సాగు చేసే జాతి విధానం, రొయ్యల సాంద్రత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ జీవభద్రతా ప్రక్రియలను పాటించే ముందు సాగులో ఏర్పడే వివిధ ప్రమాద సూచికలను అంటే రిస్క్ ఫ్యాక్టర్లను ముందుగా అంచనా వేసి వాటికి అనుగుణంగా జీవభద్రతా చర్యలను చేపట్టాలి. ఈ జీవభద్రతా చర్యలను ఎక్కడి నుండి చేపట్టాలని చూస్తే ముందుగా నీటి వనరులు, చెరువు తయారీ, చెరువులో విడిచిపెట్టే విత్తనం, సాగు విధానాలు, వివిధ యాజమాన్య పద్ధతులు, చెరువు యొక్క నమూనా మరియు నిఘా వ్యవస్థలను దృష్టిలో ఉంచుకోవాలి. సమగ్రంగా ఈ జీవభద్రతా చర్యలను 2 రకాలుగా విభజించవచ్చు. అవి బాహ్య జీవభద్రత అంటే ఎక్స్టర్నల్ బయోసెక్యూరిటీ, ఇందులో బయట నుండి వ్యాధికారకాలు మన ఫార్మ్లోకి రాకుండా అడ్డుకోవడం. 2వది అంతర్గత జీవభద్రతా చర్యలు అంటే ఇంటర్నల్.

0: బయోసెక్యూరిటీ, ఒక ఫార్ములో ఉన్నటువంటి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకి వ్యాధి సోకకుండా నియంత్రించడం. ఈ బయోసెక్యూరిటీ విధానాల్లో ముఖ్యమైన రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. అందులో మొదటిది క్రాబ్ ఫెన్సింగ్, అంటే పీతల వలలు అమర్చుకోవడం వలన సాధారణంగా పీతలు తెల్లమచ్చ వ్యాధి వైరస్కు ప్రధాన వాహకాలు. ఇవి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు పాకుతూ వెళ్ళి ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. అందువలన చెరువు గట్టు చుట్టూ కనీసం 2-3 అడుగుల ఎత్తు వరకు ప్లాస్టిక్ లేదా నైలాన్ షీట్లతో కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దీని అడుగు భాగం మట్టిలో కనీసం 6 అంగుళాల వరకు లోపలికి పాతిపెట్టాలి. రెండవది బర్డ్ నెట్టింగ్, అంటే పక్షి వలలు. సాధారణంగా కొంగలు, కాకులు పక్క చెరువుల్లో లేదా బయట చనిపోయిన లేదా వ్యాధి సోకిన రొయ్యలను నోటితో పట్టుకుని వచ్చి మన చెరువు ఆవరణలో వేయవచ్చు. వాటి విసర్జదాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాధికారకాలు వ్యాపించే అవకాశం ఉంది. అందువలన చెరువు పైభాగంలో నైలాన్ దారాలతో పక్షి వలలను ఏర్పాటు చేసుకోవాలి. 3వ జీవభద్రతా చర్యల విషయానికి వస్తే వెహికల్ లేక హ్యూమన్ డిసెన్ఫెక్షన్, అంటే మన చెరువు ఆవరణంలోకి వచ్చే మనుషులు కాళ్ళు, చేతులు మరియు మేత సంచుల ద్వారా కూడా వైరస్ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సోకే అవకాశం ఉంది. అందువలన చెరువు ప్రవేశద్వారం వద్ద వాహనాల కోసం వెహికల్ డిప్, మనుషుల కోసం ఫుట్ డిప్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెరువులో వాడిన పనిముట్లను వేరే చెరువులలో వాడకూడదు. వీటి ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువుల వద్ద కావలసిన పనిముట్లను ప్రతి చెరువుకు వేరువేరుగా సమకూర్చుకోవాలి. ఆక్వా సాగులో పట్టుబడి అనంతరం చెరువు నీటిని తిన్నగా కాలువలలోకి లేక క్రీకులోకి వదిలేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందువలనంటే ఈ చెరువు నీటిలో ఉండే వ్యర్థ పదార్థాలు కాలువలను కలుషితం చేసే అవకాశం ఉంటుంది. అందువలన ఈ నీటిని ముందుగా ట్రీట్మెంట్ చేసి వదలాలి. 5 హెక్టార్లకు మించి ఉన్నటువంటి చెరువులకు తప్పనిసరిగా ETP, అంటే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ కలిగి ఉండాలి. సాగు చేపట్టిన మొదటి దశలోనే వ్యాధి సంభవించినట్లయితే వెంటనే చెరువు నీటిని ముందుగా బ్లీచింగ్తో శుద్ధి చేయాలి. నీటిని కనీసం 10 నుండి 15 రోజుల వరకు అలా చెరువులోనే ఉంచిన తరువాత మాత్రమే బయటకు వదలాలి. అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి సంభవం వలన పట్టుబడి చేయవలసి వస్తే వలల సాయంతోనే పట్టుబడి చేయాలి, కానీ నీటిని బయటకు తీసి విడిచిపెట్టరాదు. పట్టుబడి చేసిన 10 రోజుల తరువాత బ్లీచింగ్తో శుద్ధి చేసి తరువాత మాత్రమే నీటిని బయటకు విడిచిపెట్టాలి. మేత యాజమాన్యం విషయానికి వస్తే దానా ఖర్చు 50 నుండి 60% వరకు ఉంటుంది. కాబట్టి దానాను వృధా చేయకుండా వాడటం చాలా ముఖ్యం. నాణ్యత విషయానికి వస్తే రొయ్యల వయస్సు, బరువుకు అనుగుణంగా ప్రోటీన్ శాతం ఉన్న నాణ్యమైన పెల్లెట్ దానాలను మాత్రమే వాడాలి. రొయ్యలు చిన్నవిగా ఉన్నప్పుడు రోజుకు 4 నుండి 5 సార్లు, అవి పెరిగే కొద్దీ 3 నుండి 4 సార్లు దానా ఇవ్వాలి. ముఖ్యంగా రొయ్యలు ఎంత తింటున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫీడ్ ట్రేలను వాడకం ద్వారా చెరువులోని పలు ప్రాంతాల్లో ఫీడ్ ట్రేలను అమర్చి దానా పెట్టిన 1 గంట తర్వాత వాటిని పరిశీలించాలి. ట్రేలలో దానా మిగిలిపోతే తరువాతి డోసు మేతను తగ్గించాలి. ట్రేలు శుభ్రంగా ఉంటే తరువాతి డోసు మేతను పెంచాలి. సరైన దానా యాజమాన్యంతో FCR, అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియోను 1.2 నుండి 1.4 లోపు సాధించవచ్చు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
1: ఇంకా రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, రొయ్యలు మనుషులలాగా లేదా ఇతర జీవాలలాగా నిర్దిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ కలిగి ఉండవు. వీటికి కేవలం ప్రాథమిక రోగ నిరోధక వ్యవస్థ మాత్రమే ఉంటుంది. అంటే వీటికి ఒకసారి వచ్చిన వ్యాధికి వ్యతిరేకంగా శరీరంలో తట్టుకునే శక్తి ఉండదు. అందువల్ల రొయ్యల సాగులో ఆరోగ్య యాజమాన్యం అనేది కేవలం రొయ్యలకు మందులు ఇవ్వడమే కాకుండా అవి ఉండే వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం కూడా. రొయ్యల ఆరోగ్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది హోస్ట్ అంటే రొయ్య యొక్క జన్యుపరమైన నాణ్యత. రెండవది రొయ్య ఉండే వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్. ఇందులో నీటి నాణ్యత లేకపోతే నేల స్వభావం అనేవి ముఖ్యమైనవి. మూడవది వ్యాధి కారకాలు అంటే ప్యాథోజెన్. వైరస్, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులు వంటివి సోకడం వల్ల కూడా వ్యాధుల సంభవం జరగవచ్చు. ఈ మూడు అంశాలలో చెరువు వాతావరణం సమతుల్యత కోల్పోయి దెబ్బతిన్నప్పుడు రొయ్య ఒత్తిడికి లోనే అప్పటికే ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్లు వాటిపైన దాడి చేసి వ్యాధిని కలిగిస్తాయి. రైతులు ఆరోగ్య యాజమాన్య విషయానికి వస్తే ముందుగా గుర్తుంచుకోవలసిన లక్షణాలు ఏంటంటే, రొయ్యలు చెరువు గట్ల వెంబడి రావడం, నీటిపై తేలియాడుతూ ఏదడం, మేతలను తీసుకోకపోవడం, లేకపోతే మేతలు తీసుకోవడం ఒక్కసారిగా తగ్గిపోవడం, లేకపోతే పూర్తిగా ఆగిపోవడం.

0: పోవడం. రొయ్యలు సాధారణ రంగు నుండి పాలిపోవడం అంటే తెల్లగా లేదా ఎర్రగా మారడం, రొయ్యల మొప్పలు నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం వంటి లక్షణాలు ఉంటే వ్యాధి కలిగిందని గుర్తుంచుకోవాలి. రొయ్యల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాలు మరియు వాటి సూచనల విషయానికి వస్తే, నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లలు ఆరోగ్యకరమైన సీడ్తోనే మంచి సాగు అనేది ప్రారంభమవుతుంది. నీటి నాణ్యత విషయానికి వస్తే, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, ఉదజని సూచి, ఉష్ణోగ్రత, క్షారత్వం, అమోనియా, నైట్రైట్ వంటి గుణాలు ఎల్లప్పుడూ సరైన స్థాయిలో ఉండాలి. మేత నిర్వహణ విషయానికి వస్తే, రొయ్యలకు అవసరానికి తగ్గ మేతలను మాత్రమే ఇవ్వాలి. అధికంగా మేతలు ఇవ్వడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. చెరువు అడుగు నిర్వహణ అంటే చెరువు అడుగు భాగంలో మురుగు అనేది అంటే స్లడ్జ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సకాలంలో తొలగించాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం, వ్యాధుల్ని కలిగించే కారకాలు చెరువులోనికి రాకుండా నివారించుకోవడం జీవ నియంత్రణ పద్ధతులు. ఇంకా నిరంతర పర్యవేక్షణ, రొయ్యల ప్రవర్తన, మేతలు తినే విధానము, వాటి రంగు, పెరుగుదల, మరణాలు వంటి వాటిపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలి. ఉప్పు నీటి రొయ్యల సాగులో సమస్యలు దానంతట అవే రావు, మన యాజమాన్య లోపాల వల్ల మాత్రమే వస్తాయి. ఈ ఆక్వా రంగంలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న రైతులు సైతం కొన్ని సాంప్రదాయ అలవాట్లు లేదా తప్పుడు సమాచారం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు చేస్తూ సాగులో ఇబ్బందులు పడుతుంటారు. ఈ పొరపాట్లను శాస్త్రీయంగా అర్థం చేసుకొని ముందే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అనవసరపు పెట్టుబడులు తగ్గించుకొని పంటను సురక్షితంగా కాపాడుకొని అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చును.
1: రొయ్యలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యంగా ఉన్న రొయ్యలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా పాత్రలు నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రొయ్యలకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరు ఇంతవరకు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు.
2: మీరు ఇంతవరకు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒకటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే

0: కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది? వారు ఉద్యోగం సంపాదించారా? వారి ఆదాయం పెరిగిందా? సొంతంగా వ్యాపారం ప్రారంభించారా? మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు శ్రీవాణి. నేను తిరుపతిలో ఎంఆర్పి సర్కిల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కటి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది. అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్లాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సారు నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు. వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ హాఫ్ డే హాఫ్ డే ఇచ్చేవారు. నాకు 2025 లో మార్చ్ ఏప్రిల్ లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకుని మరి ఇంతకు ముందు భయపడేదాన్ని, నేను నేర్చుకుంటానో లేదో, అందుకే నేర్చుకుంటామా అని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్ కి నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 lakh కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగుంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్లు గాని వచ్చాయి. లోన్ తీసుకుని దానివల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటాను. దీనివల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
2: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్కి 2 మంత్కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్ళమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను. కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే JSS జనశిక్షణ సంతాన్, సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాం అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, JSS స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చెయ్యొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట, మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పి

0: ఇచ్చారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా వచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే, చాలా మంది టైలరింగ్ గానీ మగ్గం వర్క్ గానీ బ్యూటీషియన్ గానీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చదువుకోని అమ్మాయిలు చేసేది అని చాలా మంది థర్డ్స్ లో ఉంటుంది, కానీ కాదండి, ఇది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా చెయ్యొచ్చు. చాలా మంది మా అక్క వాళ్ళు, మా నైబర్స్, కొలీగ్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే, మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్, మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవ్వక ఇది చేయకుండా. సో ఏంటంటే, ఈ జేఎస్ఎస్ స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము, 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకు ఈ వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే, ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుందని తెలీదు, వేసిస్తుంటే వావ్ నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ జేఎస్ఎస్ జనశిక్షన్స్ అంతా అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
1: నా పేరు నాంబాకం ఎన్ మంజుల, నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు, తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గానీ మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకొని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
2: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు, ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే సాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాసే సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాసి సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత రాసి బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను, తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను, దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నలుగురితో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా ఒక స్టేజ్ ఫియరెన్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండే. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు 20,000 దాంట్లో పెట్టుకుని. ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ రాష్ట్ర గవర్నమెంట్ గానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు. సో 1 రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలంటే ఇచ్చే అతనైతే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు 1 లక్షలో సంపాదించాలని అనుకుంటున్నాను.
3: అందరికి నమస్కారం, నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత, తిరుపతి చిగురువాడ కొత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే, మా

0: పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి, వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు, ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఏడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాజ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేము ఇద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్సు అన్నమాట, టైలరింగు, బ్యూటిషియను, ఆరి వర్కు, అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకొని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకొని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగు, ఆరి వర్కు అన్నీ ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడ్డానంటే, ఈ రాజ సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా, నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు, దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
1: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే క్రీడావలోకనం శీర్షికన వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన డిజిటల్ మార్కెటింగ్ అంశం పేరు, దాని గురించి తెలుసుకుంటారు. ఇంకా సినిమా పాట మొదలైనవి వింటారు. కార్యక్రమంలో ముందుగా
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
0: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా విద్యా సమాచారం. క్యాట్ 2026

0: ఎంబీఏ లేదా పీజీపి పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలు. టెస్ట్ క్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా దేశంలోని వివిధ ఐఐఎంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ పీజీపి లేదా ఎంబీఏ ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఎఫ్పిఎం లేదా పిహెచ్డి తదితర మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో క్యాట్ స్కోర్తో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 170 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన 5 నగరాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ వివరాలు క్యాట్ 2026 ఐఐఎంలో ఎంబీఏ లేదా పీజీపి పిహెచ్డి తదితర కోర్సుల్లో ప్రవేశాలు. అందించేటువంటి కోర్సులు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ పీజీపి లేదా ఎంబీఏ ఫెలో లేదా డాక్టరేట్ ప్రోగ్రాంలు ఎఫ్పిఎం లేదా పిహెచ్డి ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ప్రోగ్రాం ఇంకా ఇతర మేనేజ్మెంట్ కోర్సులు. ఇవన్నీ కోర్సుల వివరాలు. అభ్యర్థి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా సమానమైన సిజిపిఏ సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిడి కేటగిరీల అభ్యర్థులకు కనీసం 40% మార్కులు అవసరం. చివరి సంవత్సరం బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నవారు లేదా డిగ్రీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సిఏ లేదా సిఎస్ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా ఎస్ఐఏఐ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిడిలకు దరఖాస్తు ఫీజు 1,350 రూపాయలు, ఇతరులకు దరఖాస్తు ఫీజు 2,700 రూపాయలు. ఆగస్టు 3వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 15వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా iimcat.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, iimcat.ac.in. ఉద్యోగ సమాచారం. ఐఐటి హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన డ్యూటీ మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 2 పోస్టులు, స్టాఫ్ నర్స్ 3 పోస్టులు, మొత్తం ఖాళీల సంఖ్య అంటే మొత్తం 5 ఖాళీల సంఖ్య ఉన్నాయి, 5 పోస్టులు ఖాళీలున్నాయి. సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ లేదా ఎంబీబీఎస్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 35 నుంచి 40 ఏళ్ళు మించకూడదు. నెలకు మెడికల్ ఆఫీసర్కు జీతం 60,000 రూపాయలు, అలాగే స్టాఫ్ నర్స్కు నెలకు జీతం 35,000 రూపాయలు ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం చేసుకోవాలి. సెప్టెంబర్ 17 దరఖాస్తులకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా careers.iith.ac.in/jobs. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, careers.iith.ac.in/jobs. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది, అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు క్రీడావలోకనం శీర్షికన వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. వివిధ క్రీడల సమాహారం క్రీడావలోకనంకు స్వాగతం. ఒక్క బంతి, ఒక్క షాట్, ఒక్క గోల్ ఎప్పుడు మ్యాచ్ రూపాన్నే మార్చేస్తాయో చెప్పలేం. అదే క్రీడల ఆరాటం, అదే క్రీడల అందం. క్రీడాభిమానులందరికీ నమస్కారం. మీరు వింటున్నది వారాంత క్రీడా సమీక్ష. August 24 నుంచి 30 వరకు క్రీడా ప్రపంచంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. క్రికెట్లో బ్యాట్ గర్జించింది, హాకీలో స్టిక్ మెరుపులు మెరిపించింది, బ్యాడ్మింటన్లో షటిల్ కాక్ మెరుపు వేగంతో దూసుకెళ్ళింది. మరి ఈ మూడు క్రీడల్లో ఏం జరిగిందో, ఎవరెదరగొట్టారో, ఎక్కడ ఆరాటం తారాస్థాయికి చేరిందో తెలుసుకుందాం. ముందుగా క్రికెట్ క్రీడ గురించి వినండి. ఊహించండి, బౌలర్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, బంతి చేతి నుంచి విడుదలైంది, బ్యాటర్ ముందుకొచ్చాడు, చాక్. బంతి బౌండరీ వైపు దూసుకెళ్ళింది. భారత్ శ్రీలంక మధ్య కొలంబోలో జరిగిన టెస్టు పోర్లో ఇలాంటి బ్యాటింగ్ మెరుపులు కనిపించాయి. భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నారు. భారత బ్యాటింగ్కు బలమైన పునాది వేశారు. భారత జట్టు భారీ స్కోరు సాధిస్తూ శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. అయితే మ్యాచ్కు మరో పెత్తిడి కూడా ఉంది, అదే వర్షం. ఒకవైపు ఆటగాళ్ల పోరాటం, మరోవైపు వర్షం కోసం ఎదురుచూపులు, మైదానంలో పరిస్థితులు ఎప్పుడు మారుతాయో తెలియని ఆరాటం. ఇక భారత్ క్రికెట్ అభిమానులకు మరో ఆనందకరమైన విషయం, రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో తన పరుగుల పరంపరతో మరో ప్రత్యేక ఘనత సాధించారు. అంటే ఈ వారం క్రికెట్లో యువ ఆటగాళ్ల జోరు, అనుభవజ్ఞుల ఆట, వర్షం మధ్య పోరాటం, మన క్రికెట్ అభిమానులకు ఇది మంచి వారం. సరే, ఇక హాకీ క్రీడ గురించి వినండి. ఇక్కడ కథ మరింత ఉత్కంఠభరితం. 2026 హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టుకు August 24, 2026 నా అర్జెంటీనాతో కీలక పోరు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్కు విజయం ఎంతో అవసరం. మ్యాచ్ ప్రారంభమైంది, అర్జెంటీనా దూకుడు, గోల్స్ మీద గోల్స్, భారత్ కూడా వెనక్కి తగ్గలేదు. గోల్, మళ్ళీ గోల్. కానీ చివరికి అర్జెంటీనా 5-3 భారత్ను ఓడించింది. దీంతో భారత పురుషుల జట్టు సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది.

భారత జట్టు పోరాటం అక్కడితో ఆగలేదు. ఆగస్టు 28న బెల్జియంతో జరిగిన 7వ 8వ స్థానాల మ్యాచ్లో అసలు ఆరాటం మొదలైంది. భారత్ బెల్జియం స్కోర్ మారుతూ వచ్చింది. చివరి క్షణాలు భారత్ 2-3తో వెనుకబడి ఉంది. ఇక ఓటమి తప్పదనుకున్న సమయంలో ఇంకా 26 సెకండ్లు మాత్రమే భారత్కు పెనాల్టీ కార్నర్. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చారు. షాట్ గోల్, స్కోరు 3-3. మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు వెళ్ళింది. చివరికి బెల్జియం 4-3తో షూటౌట్లో విజయం సాధించింది. భారత్ ప్రపంచకప్ను 8వ స్థానంతో ముగించింది. ఓటమి అయినా చివరి 26 సెకండ్లో చేసిన ఆ పోరాటం భారత్ జట్టు పట్టుదలకు అద్దం పట్టింది. మరి మహిళల హాకీ సంగతి ఏంటి? అక్కడ భారత అమ్మాయిలు అదరగొట్టారు. ప్రపంచ 5వ ర్యాంక్ జర్మనీతో తలపడిన భారత మహిళల జట్టు 3-1తో ఘన విజయం సాధించింది. ఇది సాధారణ విజయం కాదు. భారత మహిళల హాకీ ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ ఫలితాల్లో ఒకటిగా నిలిచింది. మరి భారత అమ్మాయిలకు అభినందనలు. ఇక 3వ క్రీడ బ్యాడ్మింటన్ గురించి వినండి. ఇక్కడ ఆట మరింత వేగంగా ఉంటుంది. ఒక స్మాష్, ఒక డ్రాప్, ఒక్కసారిగా కోర్టు ఒక మూల నుంచి మరో మూలకు పరిగెత్తే ఆటగాళ్ళు. ఈ వారం భారత బ్యాడ్మింటన్లో యువ ప్రతిభ ప్రత్యేకంగా కనిపించింది. పూణెలో ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ పోటీలు 25 నుంచి 30 జరిగాయి. అండర్-19 విభాగాల్లో దేశ విదేశాల నుంచి యువ ఆటగాళ్ళు పాల్గొన్నారు. 25న భారత ఆటగాడు అర్జున్ రెడ్డి అలుగువెళ్ళి 8వ సీడు యుఏఏ ఆటగాడు ఆదిత్య కిరణ్పై సంచలన విజయం సాధించారు. స్కోరు 21-18, 19-21, 21-19. 3 గేములు, చివరి వరకు ఆరాటం. చివరికి అర్జున్ విజయం. ఇదే కాదు, 26న పూణే టోర్నమెంట్లో ఏకంగా 5 సీడెడ్ ఆటగాళ్ల పరాజయం పాలయ్యారు. అంటే యువ ఆటగాళ్లు ఎంత గట్టిగా పోటీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే కదా క్రీడల ప్రత్యేకత. పేరు ఉన్న ఆటగాడే గెలవాలి అనే నియమం లేదు. ఆ రోజు ఎవరు బాగాడితే వారిదే విజయం. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత జోడి ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ సాధించిన కాంస్య పథకం కూడా ఈ వారం చర్చనీయాంశంగా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో వారి కాంస్య పథకంతో భారత్ వరుసగా 2011 నుంచి ప్రతి ప్రపంచ ఛాంపియన్షిప్లో కనీసం 1 పథకం సాధించిన రికార్డును కొనసాగించింది. క్రీడాభిమానులారా, క్రికెట్ మనకు చెప్తుంది అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోమని. అలాగే హాకీ మనకు చెప్తుంది చివరి సెకండ్ వరకు పోరాడు అని. అలాగే బ్యాడ్మింటన్ మనకు చెప్తుంది ప్రత్యర్థి ఎంత బలమైనా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అని. ఇవి కేవలం క్రీడా పాఠాలు మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా. మన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలి. మైదానంలో గెలుపు మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఓటమి మనకు మరింత గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. పడిపోవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఆగిపోవద్దు. మళ్ళీ లేవాలి, మళ్ళీ ప్రయత్నించాలి, చివరి వరకు పోరాడాలి. అదే క్రీడాస్ఫూర్తి, అదే విజయానికి మొదటి మెట్టు. ఇదే 24 నుంచి 30 మన వారంత క్రీడా సమీక్ష. మరిన్ని తాజా క్రీడా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆడండి, ఆనందించండి, ఆరోగ్యంగా ఉండండి. జై హింద్, నమస్కారం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: మీరింతవరకు విన్న ఈ పాట వాల్మీకి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఉమానేహ పాడినటువంటి పాట. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు మిక్కీ జే మేయర్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు

0: సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రెండు శీర్షికన. ఈనాటి అంశం డిజిటల్ మార్కెటింగ్. తెలుసుకుందాం రండి శీర్షికకు స్వాగతం. ఇప్పుడు వింటున్నారు ఈనాటి అంశం డిజిటల్ మార్కెటింగ్ గురించి సమాచారం. ఒక చిన్న వ్యాపారం, ఒక చిన్న మొబైల్ ఫోన్, ఒక్క క్లిక్, వేలాది మంది కస్టమర్లు, ఇది మాయ కాదు, ఇదే డిజిటల్ మార్కెటింగ్. శ్రోతలారా నమస్కారం. మన చుట్టూ ఒక్కసారి గమనించండి. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ మనతోనే ఉంటుంది. వార్తలు చదువుతాం, వీడియోలు చూస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు చూస్తాం, ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తాం. అయితే ఒక ప్రశ్న, మీరు మొబైల్లో ఒక వస్తువు కోసం వెతికిన వెంటనే అదే వస్తువు ప్రకటన మీకు మరో యాప్లో ఎందుకు కనిపిస్తుంది? అదే డిజిటల్ మార్కెటింగ్ శక్తి. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్యూటర్, మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి డిజిటల్ వేదికలను ఉపయోగించి ఒక ఉత్పత్తి, సేవ లేదా సంస్థ గురించి ప్రజలకు తెలియజేయటం. ఇందులో సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్ వంటి అనేక పద్ధతులున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి చిన్న బేకరీ నడుపుతున్నాడు అనుకుందాం. ముందు అతని బేకరీ గురించి చుట్టుపక్కల కొంతమందికే తెలుసు. ఒకరోజు రమేష్ తన బేకరీలో తయారైనటువంటి కేకుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. మీ పిల్లల పుట్టినరోజుకు ప్రత్యేకమైన కేక్ కావాలా అంటూ ఒక చిన్న వీడియో చేశాడు. ఆ వీడియోను చూసిన వారు షేర్ చేశారు, మరొకరు లైక్ చేశారు, ఇంకొకరు ఆర్డర్ చేశారు. కొద్ది రోజుల్లో రమేష్ బేకరీకి ఆన్లైన్లోనే కొత్త కస్టమర్లు రావటం ప్రారంభమైంది. ఇదే డిజిటల్ మార్కెటింగ్. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రకటన పెట్టడం కాదు, ప్రజలకు ఉపయోగపడే మంచి సమాచారం ఇవ్వాలి, నమ్మకాన్ని సంపాదించాలి, నాణ్యమైన ఉత్పత్తి లేదా సేవ అందించాలి. అప్పుడు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ నిజమైన విజయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా యువతకు డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి కెరీర్ అవకాశంగా కూడా మారుతుంది. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, SEO, డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇలాంటి ఎన్నో రంగాల్లో నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కానీ ఒక హెచ్చరిక, ఆన్లైన్ ప్రపంచంలో అవకాశాలతో పాటు మోసాలు కూడా ఉన్నాయి. తెలియని లింకులను క్లిక్ చేయకండి. ఓటీపీ, పాస్వర్డ్, బ్యాంకు వివరాలను ఎవరికి చెప్పకండి. డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించండి, కానీ తెలివిగా ఉపయోగించండి. శ్రోతలారా, ఒకప్పుడు వ్యాపారం అంటే షాప్ ముందు బోర్డు, తర్వాత పేపర్ ప్రకటన, ఆ తర్వాత టెలివిజన్ ప్రకటన. ఇప్పుడు మన చేతిలో మొబైల్నే ఒక పెద్ద మార్కెట్గా మార్చుకోవచ్చు. అందుకే ఈరోజు గుర్తుంచుకోవాల్సిన మూడు మాటలు, మంచి కంటెంట్, సరైన ప్రేక్షకులు, తెలివైన డిజిటల్ వ్యూహం. ఈ మూడు కలిస్తే చిన్న వ్యాపారికైనా పెద్ద అవకాశాలు వస్తాయి. టెక్నాలజీ మారుతోంది, మార్కెటింగ్ మారుతుంది, మన ప్రపంచమే మారుతుంది. మనం కూడా నేర్చుకోవాలి, మారాలి, ముందుకు సాగాలి. ఇదే డిజిటల్ మార్కెటింగ్ సందేశం. మొబైల్ను కేవలం వినోదం కోసం కాకుండా అవకాశాల కోసం కూడా ఉపయోగించండి. ధన్యవాదాలు, నమస్కారం. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం డిజిటల్ మార్కెటింగ్ గురించి సమాచారం తెలుసుకున్నారు.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం

0: ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కేక్ నగరంలో ఈ రోజు సమాపేశమయ్యారు. సెమికాన్ 2.0 పథకంతో రానున్న పదేళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. దేశం సాంస్కృతిక వారసత్వం, విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 85% మంది మహిళలే అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమవంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: ఫ్యాషన్ టెక్నాలజీ భీ ఐసా క్షేత్ర హే జిస్మే విశ్వ స్తర పర్ భారత్ కి భూమికా బఢానే కో ఓపార్ సంభావనా హై. ఆప్కో ఇస్ అవసర్ కా లాభ్ ఉఠానా చాహియే. ఇస్ ప్రయాస్ మే ఆప్ స్మరణ రాఖే కి ఆప్కి సోచ్ వైశ్విక హో లేకిన్ ఆప్కి జడే ఆప్ని మిట్టి కి విశిష్టతా ఔర్ జీవన్ మూల్య సే జుడే. ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి సాంస్కృతిక విరాసత్ కే సంరక్షణ ఔర్ సంవర్ధన్ మే భీ అప్నా యోగదాన్ దే సకేంగే.
0: షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని కిర్గిస్థాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం

0: కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్తో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇక రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కేక్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ఇరు దేశాల ఉమ్మడి విధానంగా ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భవిష్యత్లోనూ ఇదే విధానం ఇరు దేశాలకు మార్గదర్శక సూత్రంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ అంశంపై భారత్, రష్యా దేశాలు నిరంతరం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తోందని, ఇకపై కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. యుద్దంలో గడిచే ప్రతిరోజు మానవాళిని మరింత వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి దిశగా వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిపుణ్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన నౌకాదళ ప్రత్యేక నీటి అడుగు సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను సాధించే అవకాశముందని, అంతర్జాతీయ సెమీకండక్టర్ విలువ గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started. So that pace is what has given a confidence to the global industry.
0: స్వచ్ఛతా పఖ్వాడా 2026ను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ఈరోజు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించనున్నారు. 2 వారాల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరగనుంది. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తొలగించడం, వాటి స్థానంలో వస్త్ర సంచులు, పునర్వినియోగించగల సీసాలను ఉపయోగించడంపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా పఖ్వాడాలో పరిశుభ్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026-26

0: ఏడు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధి సాధించడం ఒక అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం దేశ ప్రజల సమష్టి శక్తి, పట్టుదలకు నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరుకు ప్రజల కృషే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి మరిన్ని ఆర్థిక అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. రిటైల్ విక్రయాల్లో యాసిడ్ను పూర్తిగా నిషేధించాలా లేదా మరింత కఠినమైన నిబంధనలతో నియంత్రించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. 2013లో యాసిడ్ రిటైల్ విక్రయాలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడుల బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లోగా రూపొందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కెక్ నగరంలో ఈ రోజు సమావేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న 10 ఏళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
5: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు రాజకుమారుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మనస్సులో మాట చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర పాడినటువంటి పాట, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సాంబా. చిత్రం కోసం ఎస్పి చరణ్ గంగా పాడినటువంటి పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం భువనచంద్ర.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా,

0: ఆత్మని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్నీ విషయాలు తెలుస్తాయి.
1: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
0: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
1: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: at the same time looking at what India's friends and partners want from it. So building complementarity is what these bilaterals on the sideline provide, while the focus remains on regional summit level meetings and other platforms that are provided.
1: Professor Rahul Mishra, thank you so much for joining us in this program and sharing your views with us.
0: Pleasure.
2: You were listening to a discussion on Prime Minister's bilateral talks with world leaders in Kyrgyzstan. The participants were Professor Rahul Mishra, international affairs expert, and Anubha Rohatgi, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపిస్తున్న పాట యొక్క చిత్రం పేరు ప్రభు కార్తిక్ నటించిన చిత్రం ఘర్షణ. మరొకసారి వినండి, ప్రభు కార్తిక్ నటించిన చిత్రం ఘర్షణ, పాట పేరు రోజాలో లేత వన్నెల అనేటువంటి పాట. పాడినవారు వాణి జయరాం గారు, కోరినవారు నంద్యాల జిల్లా పున్నాపురం కాలనీ నుండి అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిస్కేశ్ రెడ్డి, తితిక్షారెడ్డి గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

తదుపరి చిత్రం పేరు డబ్బుకు లోకం దాసోహం. పాట పేరు నువ్వు నేను నడిచేది ఒకే బాట అనే పాట. పాడినవారు ఘంటసాల గారు, కోరినవారు తూర్పుగోదావరి జిల్లా పెదాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

అనంతరం చిత్రం పేరు గోపి గోపికా గోదావరి, పాట పేరు నువ్వక్కడుంటే నేనిక్కడుంటే అనేటువంటి పాట. పాడినవారు చక్రి గారు, కౌసల్య గారు. కోరినవారు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆహ్లాదించండి.

మీరు వింటున్నారు పాటకు వేలాయరా, వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినిమా పాటల కార్యక్రమం. మీరు వింటున్న పాట యొక్క చిత్రం పేరు జయసుధ, పాట పేరు గోరువెచ్చని సూర్యుడు. పాడినవారు పి సుశీల గారు, కోరినవారు శ్రీముఖలింగం నుండి రఘు, నాగలక్ష్మి, త్యాగులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

అనంతరం మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు బొబ్బిలి పులి. పాట పేరు అది ఒకటో నెంబరు బస్సు. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. కోరినవారు అనంతపురం జిల్లా కనేకల్ నుండి వేముల నాగరాజు గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు 16 ఏళ్ల వయస్సు. పాట పేరు పంట చేలో పాలకంకి నవ్వింది అనేటువంటి పాట. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు. కోరిన వారు అమలాపురం మండలం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 10:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. వీణ శ్రీ కేవీ కృష్ణ, మృదంగం ఎన్ఎస్ కళ్యాణ్ రామన్. వినండి మరికొద్ది క్షణాల్లో శాస్త్రీయ సంగీతం.

శ్రీ కెవి కృష్ణగారి వీణావాద్యం వింటారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి కాంబోజి రాగంలో ఆది అటతాళవర్ణం స్వాతి తిరునాల్ రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణగారి వీణావాదన వింటున్నారు. ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఇప్పుడు ఏమనినే ముఖారి రాగం ఆదితాళం సుబ్బరాయ శాస్త్రివారి రచన.

0: ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కేవీ కృష్ణగారి వీణావాదన విన్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: Thursday. In table tennis, India's Ankur Bhattacharya has won his maiden men's single title at the WTT Fedor Olomouc tournament in Czech Republic. The world number 78 defeated third seed Denis Kozul of Slovenia 3-1 in the final. Ankur had earlier secured the men's doubles gold with compatriot Akash Pal. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇంతటితో ఈనాటి మా ప్రసారాల సమాప్తం. సమయం 11:10 దాటి 7 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాల సమాప్తం. తిరిగి 101.5 మెగాహెచ్పై రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.